అని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయరాదో తెలిపే పాఠాలు అని అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం. నిలయంలో సమయం 5:58 దాటి 55 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో రామభక్త హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:40 దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగొంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగ అభివృద్ది పనులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో ఉప కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: తాళ్లూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి, అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చాట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల, వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ కానీ, ఇళ్లకు కానీ, షాపులకు కానీ, ఇండస్ట్రీస్ కానీ వెళ్లాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలని. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్యగారు ఎట్లా చేశాము, బీసీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి అది కూడా తొందరలోనే చేస్తాము.
0: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1లో 149, గ్రూప్ 2లో 673, డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్కు అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: అన్ని భూమి లోపలే యూజీడీ, తర్వాత డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్గా చేస్తున్నాం. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా అధికార భవనాలు 4,026, అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతా కూడా బహుశా రాబోయే 2-3 నెలల్లో కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు, ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అవుతుంది. ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుండగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌదాలో కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: ఎల్నినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైం ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైం కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ అవుదామన్నది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నది అంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం.
0: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గనులను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 ఏళ్లలో సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178

0: 00 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డీఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:55. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఈరోజు మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య అమృతం శీర్షికన దంత సమస్యలు, కారణాలు, వాటి నివారణ చర్యల గురించి దంత వైద్య నిపుణురాలు డాక్టర్ జి కీర్తి గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గాత్ర సంగీతం వింటారు. ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈరోజు ఉదయం 9:00 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినీగీతల కార్యక్రమం. 10:12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక మధ్యాహ్నం 3:00 సాయంత్రం 5:00 ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 యువవాణి యోజనల కార్యక్రమం. రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. రాత్రి 7:45 వికసిత భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రాత్రి 8:00 to 9:00 మనోరంజనే శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీగీతల కార్యక్రమం. 9:00 న్యూస్ ఎట్ 9, 9:10 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 to 11:00 అంటే ఈనాటి ప్రసార సమాప్తి వరకు అలనాటి ఆణిముత్యాలు లాంటి సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు.

0: ఇవి ఈరోజు ఆకాశవాణి మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలకు కావస్తుంది. కొద్ది క్షణాలలో జిల్లా సమాచార లేఖ వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ములుగు జిల్లా సమాచార లేఖ విందాం. అందిస్తారు శ్రీయం ప్రతాప్.
5: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించి చేయూత పింఛన్ల చెక్కులను అందించారు. అనంతరం ములుగులో 16,007 కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారుల అభివృద్ది పైలాన్తో పాటు నూతన కలెక్టరేట్ సముదాయం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి నిధులు మంజూరు చేస్తామని సీఎం వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసీ గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనంతరం కర్రిగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా CRPF 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. గత 50 ఏళ్లుగా మొదటిసారి జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు, బీజేపీ నాయకులు పాల్గొని ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు మార్గం ద్వారా బస్టాండ్ వరకు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మూగా జయశ్రీ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది పనులను చేస్తున్నారని, దేశ ప్రజలు సహకరించాలని కోరారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ములుగు నియోజకవర్గంలో ఎనుమరేషన్ 100% పూర్తయిందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జూన్ 25న ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలోని 2,36,970 ఓటర్లకు గాను 2,09,128 మంది వివరాలను డిజిటలైజ్ చేశామని, మిగిలిన 27,842 మంది ఓటర్లను ఆన్లైన్ కలెక్టబుల్గా గుర్తించినట్లు వివరించారు. మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి సమాజంలో కలిసిపోవాలని డీజీపీ సివి ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో గతంలో లొంగిపోయిన 23 మంది మావోయిస్టు సభ్యులకు 2 కోట్ల రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి మావోయిస్టు పార్టీ అణచివేతలో భాగస్వామి అయ్యానని చెప్పారు. మావోయిస్టు పార్టీ నుండి సరెండర్ అయిన వారు తిరిగి అడవిబాట పట్టకుండా కుటుంబాలతో కలిసి గౌరవప్రదమైన జీవితం గడిపేలా చేయడమే ప్రభుత్వ పునరావాస విధాన లక్ష్యమన్నారు. గ్రామీణ పారిశుద్ధ్య సేవలు, ఆస్తుల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ యూనిసెఫ్ ప్రతినిధుల బృందం ములుగు జిల్లా మేడారంలో పర్యటించింది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ అధ్యయనం జరుగుతుండగా తెలంగాణలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మేడారం, చల్వాయి గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పారిశుద్ధ్య సేవల నిర్వహణపై అధికారులు గ్రామస్తులతో బృందం సభ్యులు మాట్లాడి వివరాలు సేకరించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష తిరంగా కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులకు సైబర్ నేరాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ మాట్లాడుతూ, నేటి డిజిటల్

యుగంలో ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కాలంపేటలోని రామప్ప దేవాలయం వద్ద ప్రసాద్ పథకం కింద 61.99 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ది పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ములుగు

0: ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం ప్రతి మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క పలువురి వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు.
1: ములుగు జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయస్ ఫిలిప్ షాంపెన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరుదేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కురప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యకుడిని కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: Progress on market access, removal of tariff and non-tariff barriers, strengthening payment mechanisms, and stronger business-to-business engagement will be critical for addressing this imbalance and achieving our shared objective of $100 billion in bilateral trade by 2030.
0: Kendra Vidya Shaka Mantri Prahlad Joshi, Vishwavidyalaya Nidhula Sangham UGC, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించారు.

0: ప్రారంభించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 ట్రిలియన్ లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమాపేశంలో మాట్లాడుతూ ఆయన అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ది, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్దికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ రసాయన పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ది భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవా యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్దరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింధియా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు. 2025-26 సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్దిని నమోదు చేసిందన్నారు.
1: డాక్ మిత్ర యాప్ హమారే గ్రామీణ డాక్ సేవకో కే లియే తాకి జో సేవాయే ఉపభోక్తాఓ కో హమే దేనా హో వో సుగమతా కే సాథ్ ఔర్ సురక్షిత్ వాతావరణ మే హమ్ లోగ్ దే పాయే. పహలే అనేక్ సేవాఓ కే లియే అలగ్ అలగ్ సిస్టమ్స్ కో ఫాలో కర్నా పడతా థా. అబ్ సారే ప్రాసెసెస్ కో ఏక్ హీ యాప్ మే కేంద్రిత కర్ హమారే ఉపభోక్తాఓ కే లియే సుగమతా దేనే కే లియే యే గ్రామీణ డాక్ సేవకో కే హాతో మే యే యాప్ దియా గయా హై.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల

0: పై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15.

0: ఉదయతరంగిణి. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యమృతం శీర్షికన దంత సమస్యలు, కారణాలు, వాటి నివారణ చర్యల గురించి దంత వైద్య నిపుణురాలు డాక్టర్ జి కీర్తి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త,
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడువులో తామరా, బురద పుల్లా,
7: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సైబాల్.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇప్పుడు వినండి ఆరోగ్యామృతం శీర్షికన దంత సమస్యలు, వాటి కారణాలు, నివారణ చర్యల గురించి దంత వైద్య నిపుణురాలు డాక్టర్ జి కీర్తి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్.
9: శ్రోతలకు నమస్కారం. మన రోజువారీ ఆరోగ్య సంరక్షణలో చాలా ముఖ్యమైన భాగం దంత ఆరోగ్యం. పళ్ళనొప్పి, చిగుళ్ళ సమస్యలు, దుర్వాసన నుంచి చిన్నపిల్లల పళ్ళ సంరక్షణ వరకు ఇవన్నీ మన జీవిత నాణ్యతను ప్రభావితం చేస్తాయి. అయితే ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ దంత వైద్య నిపుణురాలు డాక్టర్ జి కీర్తి గారు. మరి వీరిని అడిగి అసలు దంతానికి సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తాయి, వీటిని నివారించడానికి ఏమేమి మార్గాలు అనుసరించాలి, ఇలాంటి విషయాల మీద మనం మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
10: నమస్కారం సార్.
9: ముందుగా అసలు సాధారణంగా మనుషుల్లో వచ్చే దంత సమస్యలు ఏమిటంటారు?
10: సాధారణంగా పళ్ళను నీట్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల పళ్ళకి పళ్ళకి మధ్యలో మనం తిన్న ఆహారం ఇరుక్కోవడం, దానివల్ల పంటి పుచ్చులు అవ్వడం, చాలా మందికి

0: యాభై సంవత్సరాలు పైన పడిన వారికి చిగుర్ల మధ్యలో ఇరుక్కోవడం, దానివల్ల చిగుర్ల సమస్యలు రావడం, ఇలాంటివి జనరల్ గా చూస్తాం మనం, సాధారణంగా చూస్తాం.
1: ఇప్పుడు ఈ చిగుళ్ల మధ్యలో ఇరుక్కుంటాయి అంటున్నారు కదా, ఇవి ఎందువల్ల అవుతుంది అట్లా? అంటే ఫస్ట్ నుంచి అవుతుందా, రాను అవుతుంది అంటారు? ఇవి ఆహారం ఇవన్నీ ఇరుక్కుంటాయి అంటున్నారు కదా, ఇది ఎందుకు జరుగుతుంది?
0: ఎందుకు అంటే సార్, చిగుర్లకి పంటికి మధ్యలో చిగురు వీక్ గా ఉండడం వల్ల, చిగురు పంటికి గట్టిగా అతుక్కొని లేకపోవడం వల్ల మనం తిన్న ఆహారం అంతా దాంట్లో ఇరుక్కుని ఇన్ఫెక్షన్ లాగా తయారవుతుంది.
1: ఇది ఎందువల్ల జరుగుతుంది అంటారు?
0: ఎందువల్ల అంటే జనరల్ గా కొంతమందికి షుగర్ వ్యాధి అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, ఈ చిగురు వీక్ అవ్వడం వల్ల, షుగర్ ఉన్న వాళ్ళకి వీక్ అవుతుంది చిగుర్లు. ఇంకొకరికి గట్టిగా బ్రష్ చేయడము, దానివల్ల పంటికి చిగురికి సంబంధం లేకుండా చిగురు కిందికి జారిపోవడం, దానివల్ల ఆ ఆహారం అంతా అక్కడ ఇరుక్కుంటుంది. ఇవి జనరల్ గా మనం చూస్తాం.
1: సరే, మీరు వ్యాధికి సంబంధించి చిగుర్లు వీక్ అయ్యడం ఒక సబ్జెక్టు, అట్లా కాకుండా మీరు బ్రష్తో హార్డ్గా ఇట్లా చేస్తే కూడా వస్తుంది అని అంటున్నారు కదా, జనరల్గా ఎలా బ్రష్ చేసుకోవాలంటారు?
0: జనరల్గా మనము రోజుకి 2 సార్లు బ్రష్ వేసుకోవచ్చు. అది ఉదయం, మళ్ళీ రాత్రి పడుకునే ముందు, తిన్న 1/2 గంట తర్వాత బ్రష్ చేసుకోవాలి. అది ప్రాపర్గా విధానంలో, సరి అయిన విధానంలో చేసుకోవాలి. ఇప్పుడు ముందు పళ్ళు ఉన్నాయి, ముందు పళ్ళని రౌండ్ గా బ్రష్ చేయడం, సైడ్ పళ్ళని అంటే పక్క పళ్ళు దవడ పళ్ళని పైనుంచి కిందికి అలా బ్రష్ చేయడం వల్ల ఫుడ్ అనేది పంటిలో చిగుర్ల మధ్యలో ఇరికిందంతా బయటికి వచ్చేస్తుంది.
1: అదే, ఈ జాగ్రత్త తీసుకుంటే ఏంటంటే మనం ఆ పళ్ళలో ఇరుక్కోకుండా మనం దంతాలను కాపాడుకోవచ్చు చాలా వరకు, అంటే ఫస్ట్ నుంచి శుభ్రంగా చేసుకున్నట్టయితే.
0: అవునండి.
1: ఇట్లా జనరల్ గా ఇప్పుడు నోటికి సంబంధించి ఇందాక పళ్ళు పుచ్చిపోతాయని అన్నారు కదా, ఈ పళ్ళు కూడా పుచ్చిపోవటానికంటే ఇప్పుడు ఎందువల్ల జరుగుతుందంటారు? అది
0: పంటిలో కూడా ఇప్పుడు షుగర్స్ మనం తినేవి, కొన్ని స్టిక్కీ ఫుడ్స్ ఉంటాయి, అలాంటివన్నీ తిన్నప్పుడు ప్రాపర్ విధానంలో బ్రష్ చేయకపోవడం వల్ల అవి పంటికి అలాగే అతుక్కొని ఉండడం వల్ల, పైనున్న పొర ఎనామిల్ అని అంటారు, కింద ఉన్న పొర సెకండ్ పొరని డెంటిన్ అంటారు, వీటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఈ పదార్థాలు డ్యామేజ్ చేయడం వల్ల రంధ్రములా ఫామ్ అవుతుంది పంటి పైన. సో దీన్ని ఏం చేస్తాము అంటే, ఇలా ఫామ్ అయిన దాన్ని మనం గమనించుకోవాలి. గమనించుకొని వెంటనే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అది ఎంతవరకు డ్యామేజ్ అయిందో మనం చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి.
1: ఇప్పుడు బిగినింగ్ నుంచి ముందులోనే జాగ్రత్త, కొంచెం హోలు పడ్డట్టుగా ఉన్నప్పుడు అంటే జాగ్రత్త తీసుకుని డెంటిస్ట్ దగ్గరికి వచ్చాడు అనుకుందాము, దాన్ని నివారణ ఎట్లా చేస్తారు? ఫస్ట్ చిన్నదాన్ని,
0: చిన్నగా పంటి పుచ్చు ఉంటే దానికి సిమెంట్ ఫిల్ చేయడము అలాంటివి చేస్తాము. సిమెంట్ లో చాలా రకాలు ఉంటాయి, దాన్ని బట్టి ఏదైతే సరిగా ఉంటుంది అని మనకు అనిపిస్తుందో, డాక్టర్ కనిపిస్తుందో, దాన్ని బట్టి ఫిల్ చేస్తాం, సిమెంట్ తో ఫిల్ చేస్తాం. లేదు ఆ పుచ్చు ఇంకా ఎక్కువ దూరం లోపలికి వెళ్తే దానికి అనేక రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి.
1: ఇప్పుడు పిపిపన్ అనేది ముందుకు చిన్న స్టేజ్ ఉంది అనుకుందాము, అతను నెగ్లెక్ట్ చేస్తే అంటే రాను రాను ఒక హోల్ లాగా ఏర్పడుతూ లోపల దంత చిగుళ్ళలోకి వెళ్లే అవకాశం ఉంటుందంటారా?
0: ఫస్ట్ పైనుండే పొర ఏదైతే నేను చెప్పాను ఎనామిల్ అని, దాని కింద పచ్చ పొర ఉంటది, దాన్ని డెంటిన్ అంటారు. దాని లోపల ఉండేదాన్ని నరం అంటారు. పంటి లోపల ప్రతి పంటికి మనకి నరం ఉంటుంది. ఆ నరం వరకు ఈ పుచ్చు పోయేదాకా మనం అశ్రద్ధ చేస్తే అప్పుడు దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఈ ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా గ్రేడ్స్ లో ఉంటది, అది మనం ఎక్స్రే ద్వారా చూసుకుంటాం ఎంత ఉంది, పంటికి పై వరకు ఉందా లేదా లోపల నరం వరకు ఉందా అనేది మనం ఎక్స్రేలో వివరంగా చూసుకుంటాం.
1: సాధారణంగా ఇప్పుడు చిన్న హోల్ ఉన్నా, లేకపోతే మీరు అన్నట్టు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయినా, చిన్న హోల్ ఉన్నా చేస్తారా, లేకపోతే ఒక పరిధి దాటిన తర్వాతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారా?
0: ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను ఎనామిల్ డెంటిన్ పల్ప్, ఈ మూడిటికి దాటి లోపలికి వెళ్లిపోయి కింద పన్ను ఏరు భాగంలో ఇన్ఫెక్షన్ తయారవుతుంది. ఇలాంటిది మనం గమనించుకొని లోపల వరకు ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు మాత్రమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. పై వరకు ఉంటే సిమెంట్ పెట్టేసి దాన్ని ఒక ప్రివెంటివ్ మార్గం లాగా చేసుకుంటాం, దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి.
1: ఇప్పుడు ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి వెళ్ళకుండా పైన సిమెంట్ పొరని మీరు వేసారు, సిమెంట్ వేసారు, అది కంటిన్యూగా ఎంత కాలం ఉంటుంది? మళ్ళీ దాని మెయింటెనెన్స్ అంటే మళ్ళీ తీసి పోతుంటుందా, లేకపోతే దాన్ని అట్లనే శుభ్రం చేసుకుంటుంటే నిలకడగా ఉంటుందంటారా? అంటే తర్వాత

0: రూట్ కెనాల్ కి అతనికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుందా?
1: సిమెంట్ పెట్టిన తర్వాత దాన్ని మంచి విధానంలో మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా అలా నీట్ గా ఉంటుంది. కానీ దాన్ని క్రమంగా మనం చూసుకుంటూ ఉండాలి. ఏమన్నా బ్రేక్ అయిందా, సిమెంట్ ఏమన్నా విరిగిపోయిందా, అలా చూసుకొని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఆ సిమెంట్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. లేదు, సిమెంట్ బాగుంది అంటే మంచిగా నోటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
0: సరే, మీరు ఇందాక అన్నారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని. అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎట్లా, ఏ విధంగా చేస్తారు మీరు?
1: ఫస్ట్ ఎక్స్రే తీసుకున్న తర్వాత పంటి లోపల ఇన్ఫెక్షన్ ని చూసి పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దీనికి సిమెంట్ పెడితే యూజ్ ఉండదు, ఉపయోగం లేదు, దీనికి ఖచ్చితంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే సిమెంట్ అనేది లోపల భాగం వరకు, ఎయిర్ల భాగం వరకు క్లీన్ చేసి పెట్టాలి అనేది పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఓకే అంటే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం.
0: ఎట్లా చేస్తారు, వివరంగా చెప్పండి.
1: పంటి లోపలి యొక్క భాగం వరకు పాడైంది కాబట్టి ఫస్ట్ మనకి ఎనెస్థీషియా అంటే లోపల వరకు మత్తు ఇస్తాము. ఆ పంటి భాగం వరకు మత్తు ఇచ్చేస్తే నొప్పి అనేది ఉండదు. దానితో ఫస్ట్ ఏదైతే డాక్టర్ గారి దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంటుందో దానితో లోపల వరకు వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తాము. ఆ లోపలున్న ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేస్తాము. క్లీన్ చేసేసి కాటన్ పెట్టి పంపిస్తాం. ఇలా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది 3 సార్లు రావాల్సి వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా ఒక సెట్టింగ్ లో కూడా చేస్తున్నారు. కొత్త టెక్నాలజీగా సింగిల్ సెట్టింగ్ అంటే పేషెంట్స్ చాలా మంది చాలా సేపు కూర్చోలేరు, లేదా ఇంకెక్కడికన్నా వెళ్తున్నారు, విదేశాలకి అలా వెళ్తున్నారు, వాళ్ళకి టైం లేదు అంటే సింగిల్ సెట్టింగ్ లో కూడా ఒక 30 మినిట్స్ లో, 30 మినిట్స్ లో మనం రూట్ కెనాల్ కంప్లీట్ చేస్తున్నాం. అది సింగిల్ సెట్టింగ్ అంట. లేదు అంటే 3 సెట్టింగ్స్ అంటారు. ఆ 3 సెట్టింగ్స్ లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టు మత్తు ఇచ్చేసి దాంట్లో హోల్ రంధ్రం లాగా చేసి ఎక్కడైతే ఆ పుచ్చు ఉందో దాన్నంతా పైన భాగంలో క్లీన్ చేసేసి లోపల వరకు డ్రెస్సింగ్ ఇచ్చేస్తాం. కాటన్ తో డ్రెస్సింగ్ ఇచ్చేసి పంపించేస్తాం. నెక్స్ట్ మళ్ళీ మెడిసిన్ కూడా ఇస్తాం. దానివల్ల ఏంటి అంటే లోపలున్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ సెకండ్ సెట్టింగ్ లో ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఆ ఉన్న ఆ 30-40% ఆ ఇన్ఫెక్షన్ ని కూడా క్లీన్ చేసేస్తాం. చేసేసి అదే సెట్టింగ్ లో మళ్ళీ ఒక ఎక్స్రే తీసుకొని లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా చూసుకొని లోపల సిమెంట్ పెడతాం. మనం ఎక్కడైతే ఇప్పుడు పుచ్చు కొంచెం ఉన్నప్పుడు ఎలా పైన సిమెంట్ పెట్టామో రూట్ కెనాల్ లో కూడా లోపల నుంచి సిమెంట్ పెట్టేసి ఫిల్ చేసేస్తాం. ఇది సెకండ్ సెట్టింగ్. సెకండ్ సెట్టింగ్ అయిన తర్వాత థర్డ్ సెట్టింగ్ కి పిలుస్తాం. రూట్ కెనాల్ చేసిన పన్ను చాలా వీక్ గా ఉంటుంది, గట్టి పదార్థాలు కొరకడం వల్ల విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని దానికి థర్డ్ సెట్టింగ్ లో క్యాప్ వేయడం జరుగుతుంది. ఇది మామూలుగా 3 సెట్టింగ్స్ లో మనం రూట్ కెనాల్ చేస్తాం.
0: ఇప్పుడు అంటే క్యాప్ వేసి దాన్ని సంరక్షిస్తారు, మనం ఏదైతే సిమెంట్ వేసామో దాని ఒత్తిడి తగిలినా కూడా ఇది కాకుండా క్యాప్ చేస్తారు,
1: కాపాడుతాం.
0: ఇప్పుడు ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆహార విషయంలో గానీ ఇప్పుడు జాగ్రత్తలు ఎన్ని రోజుల వరకు తీసుకోవాలి? తర్వాత మళ్ళీ మామూలుగానే మనం రెగ్యులర్ గా అంత ముందు ఎట్లయితే తిన్నామో అట్లా తినే అవకాశం ఉందంటారా?
1: రూట్ కెనాల్ చేశాక నేను ఏదైతే ముందు చెప్పానో పన్ను చాలా వీక్ అవుతుంది, కాబట్టి దానికి సపోర్ట్ గా మనం పైనుంచి క్యాప్స్ వేస్తున్నాం. ఆ క్యాప్స్ చాలా రకాలు. ఈ క్యాప్ వేయడం వల్ల ఆ పన్నుకి సపోర్ట్ ఉంటుంది. సో దానితో ఫస్ట్ ట్రీట్మెంట్ చేసిన కొన్ని రోజులకు మాత్రం మెత్తటి పదార్థాలు తీసుకోవడం మంచిది, గట్టివేమీ తినొద్దు. తర్వాత కొన్ని రోజుల తర్వాత రోజులాగానే మనం అన్ని పదార్థాలు తీసుకోవచ్చు, గట్టివి కూడా తినొచ్చు.
0: ఇంతకుముందు మీరు పిప్పి పన్ను సందర్భంలో మామూలుగా బయట సిమెంట్ ఫిల్ చేసినప్పుడు చూసుకుంటూ ఉండాలి కొన్ని రోజుల తర్వాత ఇది అవుతుంది అంటారు, మరి ఇది మీరు క్యాప్ వేసారు దీన్ని మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇది ఎట్లా అంటే వీళ్ళు మళ్ళీ చెకప్ కెళ్ళి అది మంచిగా ఉందా లేదా అని చేసుకోవాల్సి వస్తుందా, లేకపోతే అది మనం వేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వేసి క్యాప్ వేసిన తర్వాత జీవితం అంతా మంచిగానే ఉంటుందా, మళ్ళీ లోపల ఏమైనా పుచ్చే అవకాశం ఉంటుందంటారు?
1: రూట్ కెనాల్ చేసిన పన్నుకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ దాదాపు ఉండదు, 70-80% ఉండదు. కానీ దాని చుట్టూ ఆ క్యాప్ చుట్టూ కానీ ఆ పంటి చుట్టూ కానీ మీరు తిన్న పదార్థాలన్నీ ఇరుక్కోవడం అలాంటిది ఉండకూడదు, దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పుకులు ఉంచుకోవడం, రోజు బ్రష్ తక్కువ వేసేసి మౌత్ వాష్ కానీ ఇట్లాంటివి చాలా వచ్చాయి మనకి మార్కెట్లో, వాటితోటి నీట్గా క్లీన్ చేసుకుంటే అక్కడ ఏమి ఇరుక్కోకుండా ఉంటే చిగురుల లోపలికి ఇన్ఫెక్షన్ ఏం వెళ్ళకపోతే అది ఎన్ని రోజులైనా నీట్గా ఉంటుంది.
0: ఇప్పుడు ఒక పంటకి నొప్పి వచ్చింది, పిప్పి

0: మన ఏర్పడ్డది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారు. మరి 32 పనులు ఉన్నాయి మనకు, మిగిలిన వాటి కూడా వస్తే ఎన్నైనా మనం చేయించుకోవచ్చా?
1: రూట్ కెనాల్ అనేది ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి వెళ్లడం కాదు, మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే ఆ పంటికి పుచ్చు వచ్చి అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇలా రూట్ కెనాల్ దాకా వెళ్తుంది. సో ఏ పన్నుకైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ పన్నుకి చేయించుకోవచ్చు.
0: ఎన్నిసార్లు చేయించుకున్నా
1: ఏమీ కాదు, చేయించుకోవచ్చు.
0: డాక్టర్ గారు, సాధారణంగా అంటుంటారు ఈ రూట్ కెనాల్ చేసేటప్పుడు మరి బాధాకరంగా ఉంటుంది అంటారు, ఇది నిజమేనంటారా?
1: రూట్ కెనాల్ చేసేటప్పుడు ఈ ఎనెస్థీషియా ఇవ్వడం వల్ల నొప్పి అనేది చాలా వరకు ఉండదు, కానీ కొన్ని కేసెస్ లో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే నొప్పి అనేది వస్తుంది. కానీ ఈ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ వల్ల పెయిన్లెస్ ప్రొసీజర్స్ అనేవి పాటిస్తున్నాం. సో మోస్ట్లీ ఇప్పుడున్న రూట్ కెనాల్ ప్రొసీజర్స్ లో నొప్పి అనేది ఉండదు,
0: సింపుల్ గా అయిపోతుంది.
1: అట్లాగే
0: ఇప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారు, కొన్ని కొన్ని ఏమైనా ఆపరేషన్స్ కానీ కొన్ని కొన్ని ఏమైనా చేయాలంటే ఏంటంటే షుగర్ ఉంటే చేయలేమని, లేకపోతే ఏదో షుగర్ కంట్రోల్లో ఉండాలి అని అంటారు. ఇప్పుడు ఇది మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనం షుగర్ వ్యాధి ఉన్నా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేకుండా చేయించుకోవచ్చా, లేకపోతే దానికి ఏమన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు?
1: యూజువల్ గా షుగర్ ఉన్న వాళ్ళకి రూట్ కెనాల్ కి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే మనము సర్జరీస్ కానీ లేదా పన్ను తీసేయడం కానీ చేయట్లేదు, ఓన్లీ పన్నుని కాపాడుతున్నాం. సో అనెస్థీషియాతో షుగర్ పేషెంట్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అది మనం వాడేది లోకల్ అనెస్థీషియా. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.
0: అలాగే ఇప్పుడు మరి సాధారణంగా కొంతమంది ఇంప్లాంట్స్ పెట్టుకుంటారు డెంటల్ సంబంధించి, ఇవి ఎప్పుడు అవసరమైతే ఇవి ఆరోగ్యకరమైన?
1: ఇంప్లాంట్స్ అనేవి మన రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ లో ఒకటి. ఈ ఇంప్లాంట్స్ అనేవి ఏంటి అంటే పన్ను లేని వాళ్ళు వాళ్ళకి మనం యూజువల్ గా ఈ ఫిక్స్డ్ పన్ను అనేవి అంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని పెట్టుకోవడం ఇష్టం లేదు, పక్క పళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఉన్న ఆ స్పేస్ లోనే మనం పన్ను పెట్టుకుందాం అని అనుకునే వాళ్ళు ఇంప్లాంట్స్ కి వెళ్తారు. సో ఈ ఇంప్లాంట్స్ అనేవి ఏజ్ అంటూ ఏమీ ఉండదు, లోపల బొక్క డెన్సిటీ బొక్క భాగం అనేది మంచిగా ఉంటే ఆ ఇంప్లాంట్ కి సపోర్ట్ ఇస్తే మనం ఇంప్లాంట్స్ అనేవి వేసుకోవచ్చు. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోతే ఈ ఇంప్లాంట్స్ అనేవి ప్రాపర్ గా సెట్ అవ్వవు. సో యూజువల్ గా ఒక 40 ఏజ్ బిలో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇలాంటి వాళ్ళు ఇంప్లాంట్స్ వేసుకుంటారు.
0: సాధారణంగా ఇప్పుడు ఈ దంత సమస్యలు అనేవి రాకుండా ఉండాలి అన్నప్పుడు మనము చిన్నతనం నుంచి అంటే ఏ వయసు నుంచి మనం ఒక ప్రాపర్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, అది ఎంతవరకు కాపాడుకోవచ్చు మనం ఆ ప్రాపర్ మెయింటెనెన్స్ ని?
1: పళ్ళ మెయింటెనెన్స్ అనేది మనం పుట్టినప్పటి నుంచి మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు పాలు తాగుతారు, తాగిన తర్వాత ఆ చిగుర్లు అనేవి నీట్గా క్లీన్ చేయడం, పళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో దాన్ని నీట్గా వాటర్తో కానీ దాంతో క్లీన్ చేస్తే ఈ క్యావిటీస్ అనేవి రాకుండా ఉంటాయి, ఈ పుచ్చులు అనేవి రాకుండా ఉంటాయి. కొంతమంది పిల్లలు బాటిల్ ఫీడింగ్ ఉంటారు, వాళ్ళల్లో కూడా ఈ సమస్యలు చిన్నపిల్లల్లో ఎక్కువ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి క్లీన్ చేసుకోవడంతో వాటిని నివారించవచ్చు.
0: అట్లనే ఇప్పుడు జనరల్గా ఒక ఎవరైనా సరే ఒక డెంటిస్ట్ ని ఎంత కాలంలో కలిస్తే మంచిదంటారు?
1: జనరల్ గా 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి దంత వైద్యుడి దగ్గరికి వెళ్తే మీ నోట్లోని సమస్యలు కానీ మీరు ఎలా మెయింటైన్ చేయాలి కానీ అలాంటివి వాళ్ళు గైడ్ చేస్తారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. సో 6 నెలలకు ఒకసారి వెళ్ళడం చాలా మంచిది.
0: అంటే ఇప్పుడు దంత సమస్య అంటే మనం రెగ్యులర్ గా దాన్ని కాపాడుకుంటూ ఉంటే సరే దంత సంరక్షణ ద్వారా మనము ఎక్కువ కాలం మంచిగా ఉంచుకోవచ్చు దంతాలని. ఇప్పుడు ఈ మధ్య తరచుగా ఇప్పుడు యువత ఏం చూస్తున్నారంటే గుట్కాలు పాన్లు ఇవన్నీ నవ్వులుతుంటారు, దీనివల్ల అసలు పంటికి సంబంధించి ఏమేమి హాని జరుగుతుందో చెప్తారా?
1: గుట్కాలు ఇవన్నీ తినడం వల్ల నోటి క్యాన్సర్స్ రావడం మనం జనరల్ గా చూస్తున్నాం, అవి తినడం అనేవి చాలా వరకు తగ్గించాలి, లేకపోతే పంటి పైనున్న పొరంతా వాళ్ళు నమలడం వల్ల ఆ ఎనామిల్ పొరంతా పోవడం లేదా ఈ బుగ్గ లోపల అవి పెట్టుకోవడం వల్ల క్యాన్సర్ గడ్డలుగా మారడం లేదా చిగుర్లు మొత్తం రఫ్ అయిపోవడం ఇలాంటి సమస్యలు జనరల్ గా మనం చూస్తాం.
0: అంటే ఓన్లీ క్యాన్సర్ కే దారితీస్తాయి, పళ్ళకి సంబంధించి ఇట్లా పుచ్చిపోవటము ఇవన్నీ జరుగుతాయా?
1: జరుగుతాయి. ఇవి తినడం వల్ల ఆ పైనున్న పొర పోవడం, దాని వల్ల సెన్సిటివిటీ రావడం, పళ్ళు జుమ్మనడం, పళ్ళు యొక్క కలర్ అంటే

0: రంగు, తెల్లటి పళ్ళు కాస్త బ్రౌన్ కలర్ అవ్వడం. సో వాటితో పేషెంట్స్ ఎలా అంటే, నా పళ్ళు మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి అంటారు. అది రెండోది. పుచ్చులు కూడా జనరల్ గా వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. అది అంతా ఇరుక్కోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అంతా పైనున్న ఎనామిల్ భాగంలో చేరుకొని ఇన్ఫెక్షన్ లాగా అయిపోతా ఉంటాయి.
1: ఇప్పుడు మీరు అన్నట్టు పళ్ళు జివ్వున లాగుతాయి అంటున్నారు. ఇప్పుడు రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాము, పళ్ళు జివ్వున లాగితే ఫలానా టూత్ పేస్ట్ వాడితే మంచిది అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు?
0: సెన్సిటివిటీ అనేది ఈ రోజులలో చాలా కామన్. అంటే పైన ఎనామిల్ పొర అది పోవడం వల్ల ట్యూబ్యూల్స్ అనేవి బయటికి ఉండడం వల్ల ఈ సెన్సిటివిటీ, చల్లగా ఏమన్నా తిన్నా వీటి వల్ల ఎక్కువ సెన్సిటివిటీ కలుగుతుంది. టూత్ పేస్ట్లు అనేవి అందులో ఉండే కంటెంట్స్ తో ఈ ట్యూబ్యూల్స్ ఏవైతున్నాయో వాటిని క్లోజ్ చేసేటివి ఉంటాయి. సో దానివల్ల కొన్ని టూత్ పేస్ట్లు డాక్టర్లు రికమెండ్ చేస్తూ ఉంటారు.
1: అట్లనే ఇందాక మీరు పంటి రంగు మారుతుంది అని అన్నారు కదా, చాలా వరకు చూస్తుంది ఏంటంటే పళ్ళని క్లీన్ చేస్తారు అంటారు, దంత వైద్యం దగ్గరికి వెళ్తారు. ఇది కూడా అంటే మరి పళ్ళని క్లీన్ చేసేటప్పుడు పైన ఎనామిలు అదంతా పోతుంది కదా, దానివల్ల మరి పంటికి పన్ను ఆరోగ్యకరంగా ఉంటుందా, ఇట్లా చేయించుకోవడం మంచిదా, అది రాకుండా అసలు గారబట్టకుండా చూసుకోవడం మంచిది అంటారు?
0: మనం తిన్న పదార్థాలన్నీ అక్కడ ఉండకుండా నీట్ గా క్లీన్ చేసుకుంటే ఈ గార అనేది పట్టదు. సో దీనివల్ల మనకి పళ్ళు గార ఉండడం పంటికి చిగురికి మధ్యలో, లేదా ఎనామిల్ పొర ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది పోవడం వల్ల ఈ పచ్చ పొర అంటారు డెంటిన్, అది కనిపించడం వల్ల అందరికీ పళ్ళు యెల్లోయిష్ గా కనిపిస్తాయి, పచ్చగా కనిపిస్తాయి. సో పళ్ళు క్లీన్ చేయడం అనేది జస్ట్ పంటికి చిగురికి మధ్యలో క్లీన్ చేస్తారు అంతేగాని పంటిని మొత్తం క్లీన్ చేసేసి దానివల్ల పచ్చగా అవవు. సో ఓన్లీ పంటి పైన ఉన్న డస్ట్ ఏదైతే ఉందో, మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే క్లీన్ చేస్తారు.
1: అయితే కొంతమందిలో అపోహ ఉంది, పళ్ళ సమస్యలు అంటే వయసు పెరిగిన తర్వాత ఎక్కువైతే అంటారు, ఇందులో ఎంతవరకు నిజం ఉంది?
0: వయసు పెరిగిన దానితో నాకు తెలిసి సంబంధం లేదు. ఎందుకు అంటే మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. చిన్నప్పటి నుంచి అన్ని మెయింటైన్ చేస్తే జనరల్ గా ఇప్పుడు 30-40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 40-60 ఉన్న వాళ్ళకి మధ్యలో కూడా ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఏంటి అంటే ప్రాపర్ మెయింటెనెన్స్, పళ్ళకి మంచి మెయింటెనెన్స్ ఉండాలి. అంటే ఇరుక్కోకుండా ఉండడం, లేకపోతే తిన్న తర్వాత పుక్కులు ఉంచుకోవడం, లేదా బ్రష్ వేసుకోవడం, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉంటే వెంటనే డెంటల్ డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకోవడం, ఇలాంటివి చేస్తే సరిపోతుంది. సో ఇది అనేది చాలా అన్ని ఏజెస్ లో కామన్ గా ఉంది. చిన్న పిల్లలలో క్యావిటీస్ ఉంటాయి, ఇంకొంచెం పెద్ద పిల్లలలో ఈ క్యావిటీస్ రోజు రోజుగా ఎక్కువైపోయి పెరిగిపోయి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాకా వెళ్ళడం, ఇంకా సర్టెన్ ఏజ్ వరకు ఈ ఇన్ఫెక్షన్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి పంటికి బొక్కకి సంబంధం లేకుండా ఊగిపోవడం, అది ఒక ఏజ్ లో. అట్లా ప్రతి ఏజ్ లో అది రిలేటెడ్ గా అయిపోతుంది. సో దీన్ని ఏంటి అంటే మనకి అవగాహనతో దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి.
1: ఇప్పుడు పిప్పి పన్ను వచ్చినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాకుండా సపోజ్ దాన్ని ఏమైనా పీకే సందర్భాలు ఏమైనా ఏర్పడతాయండి పంటిని?
0: అంటే లైక్ ఇప్పుడు పన్ను ఏదైతే పాడైందో అది ఒక 30% లేదా ఒక 40% డ్యామేజ్ అయింది అంటే పంటిని కాపాడుకోవచ్చు. ఇన్ఫెక్షన్ తక్కువ ఉంది అంటే, లేదు చాలా ఎక్కువ ఉండింది, ఇంకా మనం దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా ఆ ఇన్ఫెక్షన్ ఏమీ పోదు అని అనుకుంటే ఆ పన్నును తీసేసి ఫిక్స్డ్ పళ్ళతో లేదా బ్రిడ్జ్ తో దాన్ని రీప్లేస్ చేసుకుంటాం.
1: మరి ఇప్పుడు ఈ దంత ఆరోగ్యంపై అవగాహన కోసం మనకి మామూలుగా పట్టణ ప్రాంత ప్రజలైతే కొంచెం ఒక అవగాహన ఉంటుంది, ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకైతే మీరు ఏమేమి సూచనలు ఇస్తారు ఓవరాల్ గా దంత సంరక్షణ కోసం?
0: గ్రామీణ ప్రజలు అంటే వాళ్ళకి ఈ సౌకర్యాలు అన్ని చాలా తక్కువగా ఉంటాయి. సో అన్నం తిన్న తర్వాత కానీ లేకపోతే ఇంకేమన్నా తిన్న తర్వాత వాటర్ తో నీళ్లతో మంచిగా క్లీన్ చేసుకోవడం, పుక్కులు ఉంచడం అలాంటివి చేస్తే సరిపోతుంది. మామూలుగా ఇప్పుడు బ్రషింగ్ నేను చెప్పాను కదా, అలా నీట్ గా బ్రష్ వేయడం వల్ల, ఇంకొకటి పుక్కులు ఉంచుకోవడం వల్ల, లేదా వాళ్ళ దగ్గర ఏమీ లేకపోవడం వల్ల అంటే ఈ మౌత్ వాష్లు ఇవన్నీ వాళ్ళకి అవైలబిలిటీలో లేకపోతే గోరువెచ్చని నీళ్ళల్లో లైట్ గా ఉప్పు వేసుకొని దాంతో క్లీన్ చేసుకోవడం, లేదా ఇంకేమన్నా సమస్యలు ఈ గుట్కాలు పాన్లు తినేవాళ్ళు దాన్ని కొంచెం తగ్గించుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల కొద్ది శాతం వరకు మనం నివారించుకోవచ్చు. ఇంతకంటే పెద్ద సమస్య ఉంటే డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించవలసింది.
1: అయితే ఇప్పుడు సాధారణంగా చూస్తున్నట్టయితే పాతకాలంలో ఏంటంటే వేప పుల్లని వెళ్ళేవాళ్ళు, తర్వాత

0: బొగ్గు పొడవేది అనేవాళ్ళు, తర్వాత ఇటుక పొడి అనేవాళ్ళు. జనరల్గా అసలు పంటికి ఏదైతే మంచిది, ఒక పేస్ట్ మంచిదా, ఒక పౌడర్ మంచిదా, ఒక ఇటుక పొడి మంచిదా, ఏమంటారు?
1: యూజువల్గా మనకి పంటికి మూడు పొరలు ఉంటాయి. ఆ పొరలు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి. సో మెత్తటి బ్రష్ అంటే ఎక్స్ట్రా సాఫ్ట్ గానీ సాఫ్ట్ గానీ ఆ బ్రష్ మనం వాడితే ఆ పంటి పైన ఉన్న పొరలు పోవు, దానివల్ల సెన్సిటివిటీ అనేది రాదు. సో ఇది యాక్చువల్ గా జరుగుతుంది. కానీ ఈ పంటి పుల్లలు వేయడం, గట్టి టూత్ బ్రష్లు వాడడం, చాలా నెలల తరబడి వాడడం, ఇలాంటివి చేయడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. కాబట్టి డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో దాని ప్రకారంగా ఆ పేస్ట్ గాని, ఆ మౌత్ వాష్ కానీ, ఆ మెత్తటి బ్రష్ కానీ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఈ పంటి పైన ఉన్న పొరని మనం కాపాడుకోవచ్చు.
0: ఏదైనా అంటే పుల్లలు అనేది అవాయిడ్ చేయాల్సి వస్తుంది ప్రస్తుత కాల పరిస్థితుల్లో చూసుకుంటున్నట్లయితే. పౌడర్ వాడితే మంచిది అంటారా పేస్ట్ కన్నా?
1: పేస్ట్ అనేది ఈ కాలంలో చాలా మంచిది.
0: బాగుంది డాక్టర్ గారు, మరి దంతాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై మా శ్రోతలకు చక్కటి అవగాహన కల్పించారు. మీరు మా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసినందుకు మీకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ఆరోగ్యామృతం శీర్షికన దంత సమస్యలు, కారణాలు, వాటి నివారణ చర్యల గురించి దంత వైద్య నిపుణురాలు డి డాక్టర్ జి కీర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
8: 21 ఏళ్ల విశ్వాసం, క్యూర్వెల్ హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులార్ ఓటీ, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
10: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
11: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
2: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. చిరునవ్వుతో ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరవెన్నెల గీతం, సంగీతం మణిశర్మ.

మీరు ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు, శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గాత్ర సంగీతం వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాలలో మార్నింగ్ న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: राज्यसभा के लिए मनोनीत किया है।
1: देश कृतज्ञ भाव से महान धाविका और प्रेरणा स्तंभ पीटी उषा को नमन करता है।
2: श्रोताओ, अभी आपने सुना कार्यक्रम उड़न परी पीटी उषा। तो हमें अब आज के कार्यक्रम को यहीं विराम देने की आज्ञा दीजिए। तो अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुम लता,
3: चेतना,
2: जगबंधु
3: और मंजू जी के साथ विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
2: नमस्कार।
4: उमंग उमंग उमंग उमंग।
5: మీరింతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9:00, చిత్రసీమ తెలుగు సినీగీతల కార్యక్రమం వింటారు. ముందుగా అలవైకుంఠపురంలో ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం తమన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్ అభ్యంతరాలకు

0: ఫామ్ 7 సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్న ఈ పాట ఆచార్య చిత్రం కోసం హారికా నారాయణ్, సాహతి జాగంటి పడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: బలగం ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల పడిన పాట, రచన కసర్ల శ్యామ్, సంగీతం భీమ్స్.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చిత్రసీమలో ఇప్పుడు భగవంత్ కేసరి. ఈ చిత్రం నుండి ఎస్పి చరణ్ పడిన పాట వినండి. రచన అనంత శ్రీరామ్, సంగీతం తమన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమలో ఇప్పుడు దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రం కోసం చిత్ర ఎమ్మెల్యే కార్తికేయన్ పడిన సాహితీ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: సంపూర్ణ వైద్యం ఒకే చిరునామా, క్యూర్వెల్ హాస్పిటల్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్, డయాబెటిక్ కేర్ లో డాక్టర్ సుమన, రేడియాలజీలో డాక్టర్ సుభాష్ చంద్ర, అనస్థీషియాలో డాక్టర్ మాధవిలత, డాక్టర్ సమ్రాట్, ఆధునిక ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 24/7 ఎమర్జెన్సీ సేవలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
1: చిత్రసీమలో ఇప్పుడు హ్యాపీ డేస్ చిత్రం నుండి రంజిత్, సునీత, సారథి పడిన వనమాల గీతాన్ని వినండి. సంగీతం అందించిన వారు మిక్కీ జయమేయర్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జనతా గ్యారేజ్. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: లక్కీ భాస్కర్ ఈ చిత్రం కోసం కృష్ణ తేజస్వి పాడిన పాట, రచన శ్రీమణి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎంసీఏ ఈ చిత్రం కోసం దివ్యకుమార్, శ్రవణ్ భార్గవి పడిన బాలాజీ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చేశారు.
1: ఇట్స్ ఓకే చిన్ని గారు.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: మజిలీ ఈ చిత్రం కోసం చిన్మయి పాడిన పాట వినండి. రచన చైతన్య ప్రసాద్, సంగీతం గోపీ సుందర్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: మీరింతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం విన్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాలలో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని 9వ జాతీయ భద్రత వ్యూహాల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించి ఎస్ఓపీలు రూపొందించాలని భద్రత ఏజెన్సీలకు సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి కెనడా అమెరికాలలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 27న న్యాయస్థానాలకు ప్రత్యేక సెలవు దినంగా హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు రిజిస్ట్రార్

జనరల్ నిన్న ఉత్తర్వులను జారీ చేశారు. హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబ్యునల్లు, లేబర్ కోర్టులకు 26, 28 ఇప్పటికే సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ ప్రారంభమైంది. అర్హులైన ఎవరి ఓటు తొలగించకుండా నోటీసులు అందుకున్న వారిపై 27 నుంచి విచారణ చేపట్టాలని, 31 నాటికి ప్రింటింగ్ పూర్తి చేయాలని సీఈఓ కార్యాలయం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆడిటింగ్ పరిధిలోకి రాని వ్యాపార వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు 2026-27 మదింపు సంవత్సరానికి 31 లోపు ఐటీఆర్ రిటర్నులు సమర్పించాలని పన్ను విభాగం తెలిపింది. తమ ఆదాయ వనరులను బట్టి తగిన ఫారంను ఎంచుకొని సమయానికి ఫైల్ చేయాలని సూచించింది. అంతర్జాతీయ విపణిలో కొరతను నివారించేందుకు గోధుమలు, వాటి ఉత్పత్తుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా దెబ్బతినగా దేశీయ ధరల నియంత్రణకు 2022 మేలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ గోధుమ పిండి, మైదాల ఎగుమతికి అనుమతినిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శలను బీజేపీ ఖండించింది. మోదీ పాలనలో 100 స్టార్టప్లతో అంతరిక్ష రంగం విస్తరించిందని, 399 విదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో పాటు ఎన్ఎస్ఐఎల్ రాబడి గణనీయంగా పెరిగిందని ఆ పార్టీ ప్రతినిధి ప్రదీప్ భండారి స్పష్టం చేశారు. హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు 3-5 తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయి సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. అర్జెంటీనా ఆటగాళ్లు టోస్కాని, డొమేనే 2 గోల్స్ చేయగా భారత్ తరపున సుఖజిత్, హార్దిక్ సింగ్ గోల్స్ సాధించిన ఓటమి తప్పలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 దాటి 48 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, మీరు విన్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ షో. ఈ రోజు ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో మనం ప్లే చేసుకుందాం 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్, ఈ డికేడ్లో, ఈ దశాబ్దంలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. అండ్ 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్లో వచ్చిన పాటల్ని మీరు వినాలి అనుకుంటే హ్యాపీగా నాకు మెసేజ్ చేయొచ్చు. అంటే మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. 0402324082 నెంబర్కి. ఫస్ట్ అయితే నేను ఒక అదిరిపోయే పాటతో స్టార్ట్ చేద్దాం. మనో గారు అండ్ చిత్ర గారు పాడిన పాట ఠాగూర్ మ్యూజిక్, ఠాగూర్ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి, జ్యోతిక కాంబినేషన్లో వచ్చిన పాట, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 10:39:20 ఎగ్జాక్ట్ గా. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ ఈ డికేట్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని. ఠాకూర్ సినిమా నుంచి మనం అదిరిపోయి పాట విన్నాము అండ్ చాలా మెసేజ్ ఉన్నాయి మాకోసం. ఒక మంచి సాంగ్ ని ఈ డికేట్ లో వచ్చిన సాంగ్స్ ని ఏవైనా ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది. ఎం శ్యామ్, జగన్ మోహన్ నిజామాబాద్ జిల్లా నుంచి, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, అలాగే హైదరాబాద్ విబి, శుభోదయం, ఎవర్ గ్రీన్ హిట్స్కి స్వాగతం, వెల్కమ్ అండి మీకు కూడా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజు గారు ఈ మెసేజ్ పంపించారు. రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫిర్జాదిగూడ నుంచి శ్రీరామ, ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీనివాస్, శ్రీఖర్, అభిరామ్, ప్రశాంతి, నిఖిల్ మనకి మెసేజ్ చేశారు. తప్పకుండా మీ అందరి కోసం మల్లికార్జున అండ్ కల్పన పాడిన పాట డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో స్టేజ్ యూన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 10:32 సార్, 11 సెకండ్స్ ఎగ్జాక్ట్గా. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు వర్షం సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాటని మనం విన్నాము. చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము, అతడు సినిమా నుండి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా పాట తప్పకుండా వినిపించగలరు. మనవి ఆర్మోర్ నుండి రాధా కుమారస్వామి సహర్ష రియాన్స్. ఓకే అండి, అంటే ఇంతకుముందే ప్లే చేశాను నేను, బట్ వర్షన్ సినిమా నుంచి అనుకుంటా కదా. రైట్, చిన్న మిస్టేక్. అంటే ఎవర్ గ్రీన్లో మాకు ఒక మంచి పాట వినిపించండి. మెహదీపట్నం నుంచి సిహెచ్ వెంకటస్వామి, అలివేలు మంగమ్మ, కార్తిక్ అండ్ దీపక్, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, అలాగే నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి, భావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగమణి మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం సుఖ్వీందర్ సింగ్ అండ్ అనురాధ శ్రీరామ్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి సుఫై ట్రాక్ మీరు విన్నారు. మాణిక్య వినాయకం అండ్ సుమంగళి పాడిన పాట డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో 10:33 అండ్ 5 సెకండ్స్ ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం. ఈరోజు మనం 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన పాటలు మనం ప్లే చేసుకున్నాం. అండ్ మీరు ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వినాలనుకుంటున్న సాంగ్స్ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు 0402324082 నెంబర్కి. రైట్, ఆల్రెడీ మనకి కొన్ని మెసేజ్లు ఉన్నాయి, వాటిని ఒక్కసారి చూద్దాము. రాము కేపీ హెచ్పి రోడ్ నెంబర్ 1 నుంచి, అలాగే వెంకట్ నందిపేట్ నుంచి, ఆర్పి రాజేష్, రోజా, ప్రేమ, మహేష్ వెజిటబుల్ మార్కెట్ గుడి మల్కాపూర్ నుంచి, అలాగే అజీజ్ బాయ్, మార్టిన్ బాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ సాహిల్, ముబీన్ భాయ్, షేక్ సలీం, ముసా కరీం, నెహ్రూ పార్క్, నిజామాబాద్ నుంచి మనకు మెసేజ్ చేశారు. ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయి, చూద్దాం. కానీ దానికన్నా ముందు ఉదిత్ నారాయణ్ అండ్ చిత్రబడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేసుకుందాం. స్టే ట్యూన్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు

ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అత్తారింటికి దారిది సాంగ్ విన్నాం మనము. ఒక్కడ సినిమా నుంచి హరిహరన్ గారు, శ్రేయా ఘోషల్ అండ్ పాడిన పాట, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. ఇవాళ మనము 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్లో వచ్చిన పాటల్ని, ఈ డికేడ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ చాలామంది మనకి మెసేజ్ చేస్తున్నారు, చాలా చాలా మంచి మంచి పాటల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకరపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, హలో గుడ్ మార్నింగ్, శుభోదయం శుభోదయం అండి. ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, అలాగే సిహెచ్ విజయ్ కుమార్, చందనగర్ హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ అండి అంటూ మనకు మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గచ్చిబౌలి గడ్డ, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతిబాబు, లావణ్య, దుర్గయ్య, మహమ్మద్, జైనుద్దీన్, స్నేహబాను, జైనుద్దీన్, అభేద, ఆయేషా, ఉమ్మేడ నుంచి, రైట్, హరిప్రసాద్, నిజామాబాద్, కంఠేశ్వర్ నుంచి. అండ్ మీ అందరి కోసం ఎస్పి చరణ్ అండ్ సుజాత పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 10:30:55 ఎగ్జాక్ట్గా ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఇవాళ మనం 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ టైం బాండ్లో వచ్చిన పాటని మనం ప్లే చేసుకుందాం. ఆల్మోస్ట్ మనం ఇవాళ ఎండ్కి వచ్చేసాం మన షోకి. చాలా సాంగ్స్ మనం ప్లే చేసుకున్నాం ఈ టైం బాండ్లో. అండ్ దానికంటే ముందు లాస్ట్ ఇవాళ మనం ప్లే చేసుకునే సాంగ్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి చాలామంది రిక్వెస్ట్ చేసిన సాంగ్, మీకోసం రెడీగా ఉంది. ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో. రైట్, మనం ఎండ్కి వచ్చాం కాబట్టి ఇదే టైం బాండ్లో మీకు ఏ పాట ఇష్టం అని చెప్పడానికి మా నెక్స్ట్ ఆర్జ్ స్టూడియోలో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు?
0: చాలా చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారండి?
1: సూపర్. వెయిటింగ్, మైక్ ఎప్పుడు ఇస్తావు, నేను ఎప్పుడు టేక్ ఆఫ్ చేయాలి అని చెప్పి.
0: తప్పకుండా ఇస్తా, కాకపోతే ఇంకొంచెం కొంచెం వెయిట్ చేయండి. రైట్, అనుపమ వచ్చేసారు ఆల్రెడీ మన స్టూడియోలో. నెక్స్ట్ గుర్తుకొస్తున్నాయి అంటూ,
1: ఎస్,
0: సో గుర్తుకొస్తున్నాయిలో ఏమైనా హింట్ ఇస్తున్నారా మాకు?
1: ఇవాళ బయోపిక్ స్పెషల్ అండ్ ఇందులో ఒక చిన్న హింట్ అనేది దాగి ఉంది, నేను ఇంట్రోలో చెప్తాను. ఇప్పుడే చెప్పేస్తే మన వాళ్ళు ఆల్రెడీ చాలా ఇంటెలిజెంట్ కాబట్టి.
0: మామూలుగా ఇవాళ ఓకే బయోపిక్ అంటే ఓకే స్ట్రీమ్ ఏమైనా ఏ ఫీల్డ్ లో ఏమైనా చెప్పగలుగుతారా?
1: అదే హింట్, అదే హింట్, అది చెప్పేస్తే ఇంకా షో పసందుగా ఉండదు.

0: ఇస్తూ
1: రా,
0: ఉంటారు
1: గెస్ట్
0: అన్నమాట.
1: చేస్తూ ఉండండి. ఒక మంచి బయోపిక్, అందరికి ఇష్టమైన బయోపిక్.
0: ఓకే, అందరికి ఇష్టం. బేసిక్గా బయోపిక్ అంటేనే మనం చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకునే
1: ఇది సూపర్
0: సినిమానే.
1: ఇన్స్పిరేషనల్ బయోపిక్
0: యా
1: ఇది.
0: యా సూపర్ సూపర్. సో ఒక మంచి సూపర్ ఇన్స్పిరేషనల్ బయోపిక్ రాబోతుంది. కొంచెం సేపు మీరు వెయిట్ చేస్తే డెఫినెట్గా. అండ్ దాంతోపాటు ఇంకా చాలా చాలా విషయాలు ఈరోజు గుర్తుకొస్తున్నాయి తర్వాత
1: ఎస్
0: షోలో మొత్తం కూడా తీసుకొచ్చింది. పవర్ ప్యాక్డ్ షో రెడీగా ఉంది మీకోసం. సో నేను 2000 నుంచి 2010లో మేము ఇవాళ ఎవర్గ్రీన్ ప్లే చేసుకుంటున్నాం. నాకు తెలిసి మీరు వింటూ ఉన్నట్టున్నారు పాటలు
1: ఎస్
0: వచ్చినప్పుడు.
1: వింటూ వచ్చాము. అన్ని మా ఫేవరెట్ పాటలు కూడా ప్లే చేసావు. నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను.
0: రైట్. సో విత్ దిస్ హ్యాపీ నోట్ నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను. అందరికీ అడ్వాన్స్గా సోదర సోదరి మనలందరికీ హ్యాపీ రక్షాబంధన్.
1: ఎస్
0: అనుపమ గారు మీకు కూడా హ్యాపీ
1: ఎస్
0: రక్షాబంధన్.
1: థ్యాంక్ యూ మురళి.
0: రైట్. సో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అండ్ విత్ దిస్ నోట్ నేను అఫీషియల్ ఇవాళకి సైన్ ఆఫ్ చెప్పేస్తున్నా. స్టే ట్యూన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్ అవగాహన సదస్సు, పసుపు బోర్డు కార్యాలయంలో రైతులతో సమావేశం, డిచ్పల్లిలో ఎంపీ అరవింద్ ఫౌండేషన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతోంది. వరంగల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు. స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కె కేశవరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండరాం, శాంతా సిన్హా, నవీన్ మిత్తల్ శక్తి శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్య కమిషనర్కు చోటు కల్పించింది. అందరితో చర్చించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి కెనడా

0: అమెరికాలలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతర్జాతీయ విపణిలో కొరతను నివారించేందుకు గోధుమలు, వాటి ఉత్పత్తుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా దెబ్బతినగా దేశీయ ధరల నియంత్రణకు 2022 మేలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ గోధుమ పిండి మైదాల ఎగుమతికి అనుమతినిచ్చింది. 15,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రామచంద్రరావు చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరింది. ఈ సాయంత్రం ఆయన దీక్ష విరమించనున్నారు. క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా ఈ రోజు సాయంత్రం వెల్లడించనున్నారు. ఎంపిక కాని వారి నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలిస్తున్నామని హౌసింగ్ బోర్డు తెలిపింది. 4-వీలర్ను క్యాబ్గా ఉపయోగిస్తే అర్హులుగానే గుర్తిస్తున్నామని హౌసింగ్ బోర్డు వీసీ వీపీ గౌతమ్ వెల్లడించారు. ఈరోజు 22A భూ బాధితులతో ఎమ్మెల్యే వివేకానంద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొననున్నారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి విద్యుత్ భర్తీ కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. మంగళవారం మ్యాజిక్ బయోపిక్ ప్రత్యేకానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సినిమా కాదు, జీవితం. ఇది బయోపిక్ మాత్రమే కాదు, ఆద్యంతం ఉద్వేగభరిత ప్రయాణం, చెయ్యెత్తి నమస్కరించే ఉదంతం. ఈ మాటలు సరిపో. ఈ బయోపిక్ కథ మనది, మన కోసం మనం తీసుకున్న వీరోచిత గాథ. సరే, ఒక క్లూ ఇవ్వనా? ఇది ఆగస్ట్ నెల. మరి ఈ నెలలో వచ్చే పండుగకు నిజమైన అర్థం తెలిపే చిత్రమిది. కొన్ని మంచి పాటలు వింటూ ఈరోజు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ ప్రత్యేకం అందించే విశేషాలు మీకోసం మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

చాలా మంది శ్రోతలు అల్లూరి సీతారామరాజు అని చెప్పి పంపిస్తున్నారు, గాంధీ సినిమా ఏమో అని మరికొంతమంది పంపించారు. మరి ఈరోజు స్వయంగా రచయితే హీరో పాత్ర వేసిన వీరగాథ. మన దేశం అపాయంలో ఉన్నప్పుడు సాటివారి కోసం ప్రాణాలే త్యజించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఇది. 2022లో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ స్వయంగా రచించి నటించిన తెలుగు హిందీలలో విడుదలైన మేజర్ చిత్రం ఈరోజు బయోపిక్గా. ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా కథనం, విశేషాలు, జ్ఞాపకాలు, గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. ఎందుకంటారా, 80 వసంతాల స్వాతంత్ర్యం, మరుపురాని త్యాగాల భారతం, స్వాతంత్ర్యం వచ్చాక కూడా దాన్ని కాపాడుకోవాలని చేస్తున్న ప్రయత్నం అనుక్షణం ఉత్కంఠభరితం.

స్నేహం సినిమాలో పాటలో చెప్పుకున్నట్టుగా నీవుంటే వేరే కనులెందుకు అని, దేశముంటే నాకింకేది వద్దు అనుకున్నారు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఎవరు ఈ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్? ఏంటి ఈ మేజర్ చిత్రం చెప్పే కథ, ఇచ్చే సందేశం? పరిచయ వాక్యాల్లో చెప్పుకున్నట్టుగా ఇది సినిమా కాదు, మన జీవితం, మన కోసం, మన దేశం ముద్దుబిడ్డ. నవంబర్ 2008 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సాగిన ముంబై మహానగరంలో జరిగిన విధ్వంసకాండ. శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు ఈ కుట్రను రచించి మనవారి ప్రాణాలు, ఒకటి కాదు రెండు కాదు 175 మంది ప్రాణాలు తీసిన అమానవీయమైన మారణకాండలో కొందరినైనా రక్షించాలన్న ఆశతో, దేశం కోసం నేను అంటూ తన ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరగాథ ఇది. చెప్తుంటేనే నాకు ఎంత గర్వంగా ఉందో, వింటున్న మీ అందరికీ అంతకంటే గర్వంగా ఉందని నాకు తెలుసు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బయోపిక్ స్పెషల్లో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న మేజర్ చిత్ర విశేషాలు. మరి బెంగళూరులో పుట్టిన మలయాళి అబ్బాయి సందీప్ ఇండియన్ నేవీలో తల్లిదండ్రులకు తెలియకుండా అప్లై చేశారు సందీప్. కానీ ఈ విషయం తెలుసుకున్నాక తల్లిదండ్రులతో బాగా తిట్లు కూడా తిన్నారనుకోండి. అనుకోని పరిస్థితులలో ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇది దేశంలోనే అత్యంత కఠినమైన సైనికుల్ని తయారు చేసే అకాడమీ అని చెప్తారు. ఇందులో చేరతారు సందీప్ ఉన్నికృష్ణన్. ఇది కథలో ఒకవైపు. మరి మరొక వైపు మనకు తెలియని విషయం ఏంటి తెలుసా? హైస్కూల్ నుంచి ఈషా అనే అమ్మాయితో స్నేహం. తర్వాతి రోజుల్లో ఈ స్నేహం ప్రేమగా ఎప్పుడు రూపాంతరం చెందిందో, ఎలా మారిందో ఇద్దరికీ తెలీదు. మనకు తెలియని ప్రేమ కథను తెరపై చూపించారు మేజర్ చిత్రంలో.

మేజర్, సందీప్ ఉన్నికృష్ణన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీలో భాగమయ్యారు. ట్రైనింగ్ ఆఫీసర్గా 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ ఎస్ఏజీ ఎన్ఎస్జీలో చేరారు. నిజానికి ట్రైనింగ్ ఆఫీసర్ ఏదైనా గొడవలు కానీ యుద్దాలు కానీ వస్తే పోరాటానికి వెళ్లారన్నమాట. ఇది బేషరతుగా ఒప్పుకోవాల్సిన నిబంధన. కానీ 2008 నవంబర్ 26 ఎప్పుడైతే ఈ మారిన కాండ తాజ్ హోటల్లో ఉన్న అతిథులనే లక్ష్యంగా దేశంలో కల్లోలం సృష్టించడానికి, పాకిస్తాన్ రచించిన వ్యూహాన్ని పడగొట్టడానికి, అప్పుడే పౌరులందరినీ ఆదుకోవడానికి ప్రతి సైనికుడు నేనున్నాను అంటూ రంగంలో దిగాడు. అలాగే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కూడా నిబంధనలు ఉల్లంఘించాడు. ఎవరికోసం? మన కోసం, మన సోదర సోదరిమణుల కోసం, వారందరి ప్రాణరక్షణ కోసం.

దేవుడికి మనిషికి తేడా ఏముంది అని కవి అయితే అందులో రాశారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారైతే పాడేశారు. కానీ నిజానికి ఒక వీర సైనికుడికి దేవుడికి తేడాయే లేదు కదా. మనం మాట్లాడుకుంటున్న బయోపిక్ స్పెషల్లో మేజర్ చిత్ర విశేషాలు. మరి మేజర్ చిత్రం విషయానికి వస్తే, 7 సార్లు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి తల్లిదండ్రులను కలిశారు హీరో అడవిశేష్. తెరపైన ఒక బయోపిక్, అది ఒక వీర సైనికుడి త్యాగం చూపిస్తూనే అతని వ్యక్తిగత జీవితాన్ని మనసు దోచేట్టుగా ఎలా చూపించదలుచుకున్నారో పగడ్బందీగా రాసుకున్న స్క్రిప్ట్తో వెళ్లి ఒప్పించారు. 3 సంవత్సరాలు ఆ పాత్రతో ప్రయాణించారు అడవిశేష్. షూటింగ్ మొదలైనా కూడా కోవిడ్ మహమ్మారి రావడంతో ఎన్నో కుదుపులు చిత్రీకరణ సమయంలో, ఎట్టకేలకు విడుదలయ్యింది. అందులో 2022లో బంగారు తండ్రి, దేశం గర్వించే సుపుత్రుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా తీసిన మేజర్ చిత్రం విడుదలైంది.

స్టూడియో క్లాక్ల సమయం 11:33 బయోపిక్ స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాథపై రూపొందించిన మేజర్ చిత్రం గురించి. మరి ముంబైలోని తాజ్ హోటల్లో ఉన్న అతిథులను బందీలుగా చేసుకున్న పాకిస్తాన్ తీవ్రవాదులు, తీవ్రవాదానికే పరాకాష్ఠగా పారిన రక్తపు టీరులు, తెగిన కాళ్లు చేతులు, ఎగిరిపోయిన ప్రాణాలు, జీవితం క్షణభంగురం అన్న వేదాంతాన్ని తలుచుకునే సమయం కాదది. మనల్ని మనం కాపాడుకుని దేశ సురక్షతను పటిష్టంగా చూసుకోవాల్సిన క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాము 26 నవంబర్ 2008 సంవత్సరంలో. దీనికి తోడు 5 అంతస్తుల్లో రకరకాల వ్యూహాలతో ఆ తీవ్రవాదులు బందీలుగా మారుస్తున్న సమిధల్లా రాలిపోతున్న ప్రజలు, నరాలు తెగే ఉత్కంఠ. ఇలాంటి సమయంలో అత్యంత సంయమనంతో రంగంలోకి తెగింపుతో దూకాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.

ముంబై ఉగ్రదాడులు. రంగంలోకి దూకిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజానికి మానసికంగా అల్లకల్లోలంగా ఉంటాడు. ఇండియన్ ఆర్మీ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రతి ఆదివారం ఒక సినిమా, నెలకోసారైనా భార్యతో హోటల్కి వెళ్లడం లాంటి సాధారణ విషయాలకు సమయముండదు. ప్రతి సైనికుడి దేశ సేవ అసాధారణం, అమూల్యం. ఇటువంటిది ప్రేమించిన భార్య ఇషా కూడా అపార్థం చేసుకుంటుంది. మనకు పుట్టబోయే బిడ్డ మనకు దక్కలేదు, నాకు గర్భస్రావం అయింది, అయినా నీ దగ్గర సమయం లేదు, మనకోసం మన వివాహం కోసం నువ్వేం చేస్తున్నావు, విడిపోదాం అన్నవరకు ఆ బంధం తెగిపోయే స్థితికొచ్చింది అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మానసికంగా చాలా అత్యంత లోగా ఉన్న సమయం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్కి ఆ రోజు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బయోపిక్ స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీసిన మేజర్ చిత్రం గురించి. మరి ముంబై తాజ్ మహల్ హోటల్లో చిక్కుకున్న అతిథులను ఉగ్రదాడుల నుంచి రక్షించడానికి సర్వశక్తులను ఒడ్డాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. బుల్లెట్ దాడితో గాయపడ్డా తను రక్షించాల్సిన చిన్నారి ప్రాణం మరొకరున్నారని తెలుసుకున్నాడు. ఒక విదేశీయుడి కూతురైన షెర్లీని కాపాడే యత్నం కాపాడతాడు కూడా, కాని అత్యంత సాహసోపేతమైన ఈ యుద్ధంలో వీరమరణం పొందుతాడు. భారతమాత ముద్దుబిడ్డ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్కి సలాం, సెల్యూట్, ఏ మాటలు తక్కువే. తల్లిదండ్రులు టీవీలో ఈ వార్త లైవ్లో తెలుసుకుని కుప్పకూలిపోతారు. ఇది నిజ జీవిత గాథ, నిజంగా జరిగిన సంఘటనలే తెరపైన ఎక్కించారు. దేశమంతా కార్చింది కన్నీరు. ఆహా, అది కన్నీరు కాదు, ప్రతి ఒక్కరి ఆత్మఘోష. మేజర్ సందీప్ని చేరింది, దీవించింది ఆ వీర సైనికుడి ఆత్మను, దైవత్వం ఆపాదించింది భారతావని. కంటతడి పెట్టని ప్రాణి మాత్రం ఆ రోజు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ కన్నీరు కారుస్తూనే ఉన్నారు.
2: What does it mean to be a soldier? Soldier ఎందుకు కావాలనుకుంటారు?

వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ని త్రివర్ణ పతాకంతో గౌరవంగా కప్పి గర్వంగా ఊరేగిస్తున్న వేళ ఆ తండ్రి కంట్లో కన్నీరు కార్చలేదు. నా కొడుకు చేసిన దేశసేవకు ఇది ఆనంద బాష్పాలోనన్నాడు. ఆ తల్లి కడుపుకోతకు జవాబులేదు. కాని ఎందరో భరతమాత పిల్లలను నేను కన్న కొడుకు కాపాడాడు అన్న తృప్తి మాత్రం కనిపించింది. ఏమివ్వగలం అసలు ఈ సైనికులకి, ఆ సైనికుల కుటుంబాలకి? మనందరి కోసం నిర్విరామంగా ప్రతిరోజు 365 రోజులు 24 గంటలు వారానికి 7

అశోక చక్ర భారతదేశ అత్యున్నత శౌర్య పురస్కారంతో ప్రభుత్వం సత్కరిస్తే మన బిడ్డ అని ప్రతి ఒక్కరం గర్వించాం. మన మనసుల్లో శాశ్వత స్థానం కల్పించి నేటికీ గర్వపడుతున్నాం. ఒక బయోపిక్ దేశాన్ని కుదిపేసిన సంఘటనను రోమాంచితంగా ప్రతి సీన్ తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్లో దాక్కుని టెర్రరిస్టులను మట్టుపెట్టే సీన్ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక షెర్లీని కాపాడే చివరి క్షణాల్లో నాకు సహాయం వద్దు, నేను చూసుకుంటాను అన్న హామీ ఆగకుండా కన్నులు వర్షించిన క్షణాలవి.

అశోక చక్ర మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథను ఆధారంగా తీసిన మేజర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ప్రకాష్ రాజ్ రేవతిలు ఆన్ స్క్రీన్ తల్లిదండ్రులుగా, షెర్లీని కాపాడిన ప్రమోదారెడ్డిగా శోభిత ధూళిబాల కనిపించగా, సాయి మాంజ్రేకర్ ఈషాగా తమ పాత్రలకు సముచిత న్యాయం చేశారు. ఇక మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్గా అడవి శేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజ జీవితంలో మేజర్ సందీప్ కాపాడిన చివరి హోస్టేజ్ ఏమన్నారో తెలుసా? తలుపు తీసుకుని మేజర్ లోపలికి రాగానే సాక్షాత్తు విష్ణుమూర్తిని చూసినట్టే అనిపించింది అట. ఓహ్, సైనిక, వీర సైనిక, నీకిదే మా వందనం. 80 సంవత్సరాల స్వాతంత్ర భారతావని నీలాంటి గొప్ప బిడ్డని కన్నందుకు సదా గర్విస్తుంది. సెల్యూట్, సెల్యూట్, సెల్యూట్ తప్ప ఇంకొక్క మాట మా నోటి నుంచి రావట్లేదు.

మేజర్ ఇచ్చే సందేశం ఏంటి, ఆ సినిమా ఇచ్చే సందేశం ఏంటి అనక మనం చూసుకుంటే, దేశం కోసం నేను నన్ను నేను కాపాడుకోవడం కాదు, నా వారిని కాపాడే ప్రయత్నంలో నా ప్రాణం పోయినా నేను లెక్క చేయనన్న వీర సైనికుడి మనసులో మాట. బయోపిక్ ప్రత్యేకంగా ఈరోజు ఆకాశవాణి వివిధ భారతిలో మేజర్ చిత్రం గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకున్నాం. ఎంత మాట్లాడుకున్నా ఆ సైనికుల త్యాగాలకు తక్కువే. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: पर चर्चा की। दोनों देशों के नेताओं के बीच आर्थिक, राजनीतिक और बहुपक्षीय मंचों पर द्विपक्षीय संबंधों को और मजबूत करने के उपायों पर भी विचार किया गया। वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने आज जापान के प्रमुख वित्तीय तथा निवेश संस्थानों के प्रतिनिधियों के साथ वार्ता की। इसमें पूंजी प्रवाह और निवेश साझेदारी को मजबूत करने तथा भारत की विकास यात्रा में जापान की भागीदारी बढ़ाने पर चर्चा की गई। इस दौरान भारत की आर्थिक संभावनाओं, उभरते निवेश अवसरों और जापानी संस्थागत निवेश को और सुगम बनाने के उपायों पर विचार विमर्श हुआ। वित्त और कॉरपोरेट कार्य मंत्री निर्मला सीतारामन ने कल नई दिल्ली में ब्रिटिश वर्जिन आइलैंड्स के वित्त मंत्री नतालियो डी वीटली से मुलाकात की। दोनों के बीच वित्तीय सेवाओं, डिजिटल बदलाव, निवेश को बढ़ावा देने और क्षमता निर्माण के क्षेत्रों में सहयोग की संभावनाओं पर चर्चा हुई। सरकार ने शुल्क मुक्त आयात की गई कच्ची चीनी के प्रसंस्करण और बिक्री की समय सीमा में बदलाव किया है। अब आयातकों को बिल ऑफ एंट्री दाखिल करने की तारीख से 2 महीने के भीतर कच्ची चीनी को सफेद चीनी में बदलकर घरेलू बाजार में बेचना होगा। बिल ऑफ एंट्री वह घोषणा पत्र है जो आयातक विदेश से माल मंगाते समय सीमा शुल्क विभाग को देता है। इसमें माल की मात्रा, कीमत और उस पर लगने वाले कर की जानकारी होती है। विदेश व्यापार महानिदेशालय ने अगस्त की शुरुआत में जारी नियमों में संशोधन किया है। इन नियमों के तहत टैरिफ रेट कोटा योजना के अंतर्गत 10 लाख टन कच्ची चीनी के आयात की अनुमति दी गई थी। मौसम विभाग ने आज छत्तीसगढ़ और मध्य प्रदेश में मूसलाधार वर्षा का ऑरेंज अलर्ट जारी किया है। विभाग ने उत्तर प्रदेश, बिहार, झारखंड, मध्य महाराष्ट्र, विदर्भ, पश्चिम बंगाल में हिमालय के तराई क्षेत्रों, पूर्वोत्तर भारत, तमिलनाडु, पुदुचेरी, कराईकाल, तटीय कर्नाटक, केरलम और माहे में तेज बारिश का अनुमान व्यक्त किया है। इस बीच राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली में आज लगातार दूसरे दिन तेज बारिश से कई इलाकों में जलभराव होने के कारण यातायात प्रभावित हुआ है। तेज बारिश के कारण दिल्ली के इंदिरा गांधी अंतर्राष्ट्रीय हवाई अड्डे पर उड़ान सेवाएं भी प्रभावित हुई हैं। 18 उड़ानें आज रद्द करनी पड़ी जबकि 146 उड़ानें देरी से चल रही हैं। कोलंबो में भारत और श्रीलंका के बीच अंतिम क्रिकेट टेस्ट मैच में तीसरे दिन का खेल जारी है। ताजा समाचार मिलने तक श्रीलंका ने पहली पारी में 4 विकेट पर 130 रन बना लिए हैं। घरेलू शेयर बाजार के प्रमुख सूचकांक आज दोपहर के सत्र में मामूली गिरावट के साथ कारोबार कर रहे थे। ताजा समाचार मिलने तक सेंसेक्स 131 अंक गिरकर 77,238 पर आ गया। इसके साथ ही समाचार बुलेटिन समाप्त।
1: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. ఆకాశవాణి వివిధ భారతి వింటున్నారు. నేను మీ రేడియో సఖి అనుపమ. చైతన్య స్ఫూర్తికి స్వాగతం. ఏంటో పొద్దునుంచి కాస్త నలతగా ఉందండి, తలనొప్పి, ఏం చేయమంటారు? ఏముంది, తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. సరే షో అయ్యాక వెళ్ళిపోతాలేండి. లేదు చిన్న రుగ్మత అనుకోండి, మందుల షాప్లో మనం డాక్టర్ల సలహా తీసుకుని మందులు కూడా కొనేసుకుంటాం. కానీ ఇవేవి అందుబాటులో లేని ప్రాంతంలో ఉంటే ఏం చేస్తాము? 80 సంవత్సరాల స్వాతంత్ర భారతావని, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. మరి అలాంటి అడవుల్లో, దగ్గర ప్రాంతాల్లో అంటే అడవుల చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో ఉండేవారి మాట ఏంటి? మనలాగా వెంటనే షాపులకు వెళ్లి కొనుక్కోడానికి అక్కడ షాపులు కూడా ఉండవు. అడవి నుంచి సహాయం వస్తుందా? వారందరి మనసుల్లో ఏముంటుందంటారు? మాట్లాడుకుందాం.

అడవి నుంచి సహాయం వస్తుందా అన్న నా ప్రశ్నకు వచ్చిందనే జవాబు చెప్తాను. ఏంటి ఆ సహాయం? ఎక్కడిది అడవి? గిరిజన ఆవాసాలైన బస్తర్, అహోజ్మాబాద్ ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, కరెంట్ లేదు, మొబైల్ నెట్వర్క్ అంటే ఏంటో తెలియని సోదర సోదరిమణులుంటారు. వీళ్ళ జ్వరం వస్తే మందులు వేసుకోవాలని కూడా తెలియని అమాయకులు పాపం. అలాంటి వారికి 37 సంవత్సరాలుగా నిర్విరామంగా వైద్య సహాయం అందిస్తున్న అపర ధన్వంతురాలు శ్రీ రామచంద్ర గోడ్బోలే, వారి సతీమణి డాక్టర్ సునీత గోడ్బోలే. వీరి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం

నాం డాక్టర్ శ్రీ రామచంద్ర గోడ్బోలే వారి సతీమణి డాక్టర్ సునీత గోడ్బోలే గురించి. ప్రతిరోజు వానైనా వరదైనా ఎండొచ్చినా కాలం ఏదైనా చిరునవ్వుతో 37 సంవత్సరాల నుంచి వీరిద్దరూ బస్తర్ అడవి ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్నారు. కాలినడకన ప్రతిరోజు ఒక మెడికల్ బ్యాగ్ భుజాన వేసుకుని అడవిలో నడుచుకుంటూ బస్తర్ చేరతారు. గ్రామస్తులందరినీ పలకరిస్తారు. అప్పటికే అందరూ గుమిగూడి వాళ్ల వాళ్ల రుగ్మతలను చెప్పుకుంటారు. మేమొచ్చింది అందుకే కదా అన్న భరోసా ఇస్తారు ఈ దంపతులు తమ వైద్యంతో. ఫీజు అడగరు, ఏదీ కోరరు. మరి ఎలా ఇంత నిస్వార్థమైన సేవ ఈ రోజుల్లోనా? ఆశ్చర్యం కంటే వారు అందిస్తున్న సేవకు నమస్కరించాలనిపిస్తోంది కదా.

డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ సునీత గారు ఏం వెతికారు అంటే ప్రజల్లో సేవ అందించాలి అన్న భావనని వారికి తమ సేవ అందించారు. పోషకాహార లోపాలు, జ్వరాలు, దగ్గులు, పరిశుభ్రత పాఠాలు, ఒకటేంటి వైద్యులుగా వారు చేయాల్సిన సహాయాలన్నీ అందించారు, అందిస్తున్నారు కూడా. ఆయుర్వేదంలో డాక్టర్ పట్టా పొందిన డాక్టర్ రామచంద్ర గోడ్బోలే తన భార్య సునీతతో సేవే మా జీవన పరమావధి అని బలంగా నమ్మారు. వేల మందికి వైద్యం అందించి వారికి నేటికి కూడా ఉపశమనం కలిగిస్తున్నారు. అసలు ఇంతకంటే స్ఫూర్తి ఇంకేదైనా ఉందా? రూపాయి తీసుకోవట్లేదు, అక్కడ ప్రజల నుంచి ఏమీ ఆశించట్లేదు, వారందరూ ఆరోగ్యంగా ఉంటే అదే చాలు అని చెప్పి నవ్వుతూ చెప్తున్నారు.

ఈ సేవకు అడ్వర్టైజ్మెంట్ లేదు, కానీ ఆ గిరిజనుల మనస్సుల్లో భగవత్ స్వరూపులే సాక్షాత్తు వీరిద్దరు. అటువంటి ఈ సేవాధనులను ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. రూపాయి ఆశించకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా వైద్య సేవ చేస్తున్న డాక్టర్ రామచంద్ర గోడ్బోలే, డాక్టర్ సునీత గోడ్బోలేల జీవన విధానం కంటే స్ఫూర్తి ఇంకేంటి ఉంటుంది చెప్పండి? ఇంతకంటే చైతన్యం మనలో ఎవరు కలిగించగలరు? ప్రతిదానికి ఏదో ఒకటి ఆశించే ఈ రోజుల్లో నిస్వార్థమైన ఈ సేవకు నమస్సులు అందిద్దాం. మనకున్న పరిధిలో మనం కూడా సాటివారికి సహాయం అందిద్దాం. నమస్తే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ చైనా సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి బీజింగ్లో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. సరిహద్దు సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నాయకులు చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్ చైనా ఉపాధ్యకులు హాంగ్ జెంగ్ను కూడా కలుసుకుంటారు. చైనాలో జరిగే 2 రోజుల పర్యటన నిమిత్తం జాతీయ భద్రతా సలహాదారు నిన్న బీజింగ్ చేరుకున్నారు. దోవల్ వాంగ్ చర్చలకు ముందు చైనాతో మంచి సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత అత్యవసరమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగంలో దోవల్ వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయం

అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. పార్లమెంటు సమాపేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందే తప్ప పార్లమెంటును అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరనప్పుడు పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన, పార్లమెంట్ అనేది రాజకీయ పార్టీలకు చెందింది కాదని, దేశ ప్రజలదని స్పష్టం చేశారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. 2025వ బ్యాచ్కు చెందిన భారత విదేశీ సేవల ఆఫీసర్ ట్రైనీలతో సంభాషిస్తూ మోదీ, సాంప్రదాయ దౌత్య సర్కిళ్లకు మించి తమ నెట్వర్క్లను విస్తరించుకోవాలని, ప్రజలతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ కోరారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. వార్షిక లావాదేవీల పరిమాణం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీల నుండి 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల నుండి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ ప్రపంచ వేదికగా కూడా అవతరించిందని, ప్రస్తుతం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో అందుబాటులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ దీనిని గుర్తించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. యూపీఐని భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మోదీ అభివర్ణించారు. తమ యూపీఐ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ సాధించిన అపారమైన పరిమాణం, విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకం అమలు కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సదస్సు మొదటి రోజున
ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందించారు.

0: అందున మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజున లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. భారత్ తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండవ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, సిరీస్ను సమన్ చేయాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. ఇప్పుడు విందాం కొన్ని చిత్రగీతాలు. ముందుగా విరూపాక్ష. ఈ చిత్రంలో కార్తీక్ పాడిన కృష్ణకాంత్ గీతం. సంగీతం అందించారు అజనీష్ లోక్నాథ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం దేవరా. ఈ చిత్రంలో శిల్పారావు పాడిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం అందించారు అనిరుద్ ద్రవచంద్రన్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 49 నిమిషాలు. ఫిలిం గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం పుష్ప 2. ఈ చిత్రంలో చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం. పాట పాడిన వారు మహాలింగం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం మ్యాడ్ ఈ సినిమాలో. కాసల్ల శ్యామ్ రచనకు స్వీయ సంగీతంలో భీమ్ సిసిరిలియో వరం కీర్తాతో కలిసి పాడిన ఈ గీతం

వినపాట ద రాజాసాబ్ ఈ చిత్రంలోది. స్వీయ సంగీతంలో ఎస్ఎస్ తమన్, విశాల్ మిశ్రా, శృతి రంజనితో కలిసి పాడిన కృష్ణకాంత్ గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణను మాదక ద్రవ్యరహితంగా మార్చే నషాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్ సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నషాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం నిజామాబాద్లోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా విద్య, క్రీడలు, దేశసేవ వైపు యువత పయనించాలని సూచించారు. ఈగల్ కార్యక్రమం ద్వారా డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి 100,000 సంతకాల ఫ్లెక్సీని ఆవిష్కరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7 ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గాల అభివృద్ది కార్యక్రమాలపై చర్చించిన ముఖ్యమంత్రి తమ ప్రాంతాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని శాసనసభ్యులను ఆదేశించారు. భూసేకరణ పూర్తి కాకపోతే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని సీఎం హెచ్చరించారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతుల కోసం ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేస్తుందని హామీస్తూ ప్రజాప్రతినిధులు నియోజకవర్గం అభివృద్దిపై మరింత శ్రద్ద వహించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సింగరేణిని కాపాడుకుంటూ లాభాల బాటలో నడిపించడమే తమ ప్రభుత్వ చేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బొగ్గుకే పరిమితం కాకుండా లిథియం, బంగారం వంటి కీలక ఖనిజాల మైనింగ్పై దృష్టి పెడతామన్నారు. కొత్త బొగ్గు బ్లాకుల సాధన కృషి చేస్తున్న డిప్యూటీ సీఎంను సచివాలయంలో సింగరేణి యూనియన్ నాయకులు నిన్న సన్మానించారు. సంస్థ విస్తరణకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గ్రామ వార్డు సభల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణలపై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో ఏఎస్డిడి ఓటర్ల వివరాలు చదివినిపించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. లోపాలున్న ఓటర్లకు నోటీసులు జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, వారానికి ఒకసారి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కమిషనర్ దివ్య, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో పాటు జిల్లాల సీఈఓలు, డీఆర్డీఓలు హాజరయ్యారు.

0: ఉపాధి హామీ పనులు, పంట కుంటల నిర్మాణం, మహిళా సంఘం భవనాల నిర్మాణం, నూతన చేయూత పింఛన్ల మంజూరు పురోగతిపై మంత్రి అధికారులతో విస్తృతంగా చర్చిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్టు పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. విగ్రహం ఏర్పాటు, మ్యూజియం, గార్డెనింగ్, సుందరీకరణ పనులను నాణ్యతతో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తున్నామని, ఆయన చేతుల మీదుగానే త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలాగా దీన్ని తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. స్కిల్వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కే కేశవరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండరామ్, శాంతా సిన్హా, నవీన్ మిత్తల్ శక్తి శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్యా కమిషనర్కు చోటు లభించింది. పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉద్యోగుల ఆందోళనలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అందరితో చర్చించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి తెలియజేసింది. ఈ నెల 27వ తేదీన జరిగే ఓటర్ గ్రామ వార్డు సభలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలతో అత్యవసర జూమ్ సమీక్ష నిర్వహించారు. ప్రతి అర్హత కలిగిన ఓటును పరిశీలించాలని, కాంగ్రెస్ ఓట్ల తొలగింపు కుట్రలను తుప్పికొడుతూ ఒక ఓటు కూడా నష్టపోకుండా జాగ్రత్త పడాలని నాయకులకు సూచించారు. బీహార్, బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిణామాలను గుర్తు చేస్తూ బీఎల్ఏలు సమగ్ర డేటాతో పాల్గొనాలని, నాయకులు ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఎన్ రామచంద్రరావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు.
1: పిల్లల భవిష్యత్తు ఏమైందోనే ఆందోళనలో ఒక్కుతున్నారు కాబట్టి ఆ కుటుంబాలకు అండగా ఉండవలసిన అక్కడ మాత్రమే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజానీకానికి ఏ అవసరమున్నా తీర్చగలిగేటువంటి బాధ్యత అని చెప్పి దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం.
0: ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, ఆగస్టు 20 సాయంత్రం నాటికి పూర్తి వివరాలను ఆన్లైన్ లో వెల్లడిస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ చెప్పారు. 16 నియోజకవర్గాల నుంచి వచ్చిన 60720 దరఖాస్తుల్లో ప్రాథమికంగా అనర్హులైన వారి అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. వ్యక్తిగత 4-వీలర్స్ ఉన్నవారిని తోసిపుచ్చామని, క్యాబ్ డ్రైవర్లను అర్హులుగా గుర్తిస్తున్నామని చెప్పారు. తుది జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, సందేహాల కోసం కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్, సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సుందేళ్లలో కాంక్రీట్ నాణ్యత బాగుందని, నీటిని ఎత్తుకోవచ్చని స్పష్టమైనప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నీటిని ఏపీకి వదిలేసి తెలంగాణ రైతులకు నష్టం చేసిందన్నారు. రాష్టంలో నీటి నిల్వలు 35.6% పరిమితం అవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. బ్యాంకు కార్యకలాపాలపై ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. కలెక్టరేట్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన గోడపత్రికను చంద్రశేఖర్ ఆవిష్కరించారు. జిల్లాలోని 9 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా గ్రామాల్లో ఉచితంగా అవగాహన కల్పిస్తారని చెప్పారు. మత సామరస్యంతో పండుగలు జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పిలుపునిచ్చారు. రేపు మిలాదున్ నబి పండుగ నేపథ్యంలో సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయంలో మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. భవిష్య తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి మండలం సవాయిగూడ గ్రామంలోని అటవీ శాఖ ప్రకృతి వనంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటడం ద్వారా మానకొండూరు నియోజకవర్గంలో వన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు.

0: సింధు క్రాస్ రోడ్లోని సెంట్రల్ పార్క్లో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, మేయర్ మూడు గణేష్ విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఏడుగురు నాన్ కాడర్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ అధికారులకు కేంద్ర హోంశాఖ ఐపీఎస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పులిగిళ్ల రవీందర్, బి శ్రీబాలదేవి, జే అరవింద్, బాబు రాజమహేంద్ర నాయక్, సాయిశ్రీ, పూజా కరుణాకర్లు ఈ పదోన్నతి పొందారు. రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, వారి పనితీరును పరిశీలించిన అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుంది. హోదా లభించిన అధికారులకు త్వరలోనే కొత్త పోస్టింగ్లు కేటాయిస్తారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం సెప్టెంబర్ 2వ తేదీన ఎన్పీఎస్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ జనరల్ మేనేజర్ కార్యాలయం వెల్లడించింది. బాధితులు తమ ఫిర్యాదులను పూర్తి వివరాలతో ఈ నెల 26వ తేదీలోగా సమర్పించవలసి ఉంటుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో నివాళులర్పించారు. నషా ముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల గురించి బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఏసీ అఫిడవిట్, సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలి? మరొకసారి గుర్తు చేసేస్తాను, మా ఫోన్ నంబర్. మేము అడిగే సులభమైన ప్రశ్నలకు మీరు జవాబులు పంపించాల్సిన మా ఫోన్ నంబర్ 0402324085202, 0402324085252. ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం మన గేమ్ షో. తొలి ప్రశ్న, చూడాలని ఉంది ఈ చిత్రంలో సౌందర్యకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? చూడాలని ఉంది సినిమాకి సౌందర్యకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085252 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

ఒక్క ప్రశ్న 99 మంది జవాబులు పంపించేశారు. మరి ఇన్ని పేర్లు చదవడం కష్టం కాబట్టి అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి ముందుకైతే అభినందనలు. ఇంతకి నేనేం అడిగానంటే, చూడాలనింది చిత్రంలో సౌందర్యకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? మరెవరో కాదు, సింగర్ సునీత గారు డబ్బింగ్ చెప్పారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? నర్సంపేట నుంచి బాలకృష్ణ, నందిపేట నుంచి రాకేష్, ఫరీద్ నాగుల్ నుంచి రాజేష్, ఉమ్మడి నుంచి దివాకర్ జైనుద్దీన్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వనస్త్రీపురం నుంచి బాలరాజు, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్, చంద్రశేఖర్ శర్మ, మురహరి యశోద, అలాగే చెంచల్గూడ నుంచి శిల్ప, పద్మావతి, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, కరీంనగర్ నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, వరంగల్ నుంచి గోని రవి, చింతల్ నుంచి శ్రవంతి, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, భూదన్ పూజంపల్లి నుంచి మార్కండేయ, ఎలగందల అంబరీష, అంకుశపురం నుంచి దోర్నాల సుదర్శన్. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ రైట్ ఆన్సర్స్ పంపించిన మిగిలిన వారందరికీ కూడా ధన్యవాదాలు.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో టైం అయితే పరిగెత్తేస్తుంది 1 గంట దాటి 30 నిమిషాలు. మరి షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలో తెలుసు కదా. మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు పంపించేయాలి 0402324052, ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ 2వ ప్రశ్నగా మీ ముందుకు వచ్చేస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున ఏంటి ప్రత్యేకత? శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున ఏంటి ప్రత్యేకత? ఏంటో జవాబు తెలిస్తే 0402324085252 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున ఏంటి ప్రత్యేకతను అడగగానే శ్రోతలందరూ 99 కాదు వాళ్ళ రికార్డ్ని వాళ్ళే బ్రేక్ చేసుకున్నారు. 140 మంది సరైన జవాబులు పంపించారు. ఇంతకీ జవాబు మీ అందరికీ తెలుసు, శ్రీకృష్ణాష్టమి పండగగా మనందరం జరుపుకుంటాము. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన కొందరి పేర్లు, నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, పొద్దుటూరు నుంచి దస్తగిరి, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, అలాగే కుషాయిగూడ నుంచి మౌనిక, బలక్పేట్ నుంచి జ్యోతి, జిప్లక్పల్లి నుంచి చక్రపాణి, సూరారం నుంచి మూర్తి రాణి, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, సోమాజిగూడ నుంచి అశోక్, అలాగే మలక్పేట్ నుంచి నరేష్, రోజా పెడన నుంచి కనకారావు, మేడిపల్లి నుంచి శ్రీకాంత్, మల్కజిగి నుంచి అరుణ, పద్మనాభం నిజామాబాద్ నుంచి గోదావరి, హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, గవిచర్ల నుంచి జ్యోతిలక్ష్మి, వీరు రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 41 నిమిషాలు. షో టైం వింటున్నారు. మరి షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం తరఫున ఇప్పటి వరకు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడు ఎవరు? భారతదేశం తరఫున ఇప్పటి వరకు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడు ఎవరు? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి.

పాటలో గోలగోల అని వాళ్ళు పాడేశారు, మన శ్రోతలు కూడా అంతే గోలగా అంతే సందడిగా జవాబులు పంపించేస్తున్నారు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో నేను ఇందాక అడిగాను, భారతదేశం తరఫున ఇప్పటి వరకు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడు ఎవరు అని. జవాబు మీ అందరికీ తెలుసు, యంగెస్ట్ మేల్ క్రికెటర్ ఫ్రమ్ ఇండియా వైభవ్ సూర్యవంశీ, 15 సంవత్సరాల 99 రోజులు. ఈ వయసులో ఈ పిల్లవాడు క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చెప్పేస్తాను. రాంపూర్ నుంచి కట్ల సతీష్, అడిక్మేట్ నుంచి సురేష్, బీహెచ్ఎల్ నుంచి జంపయ్య, వరంగల్ నుంచి పాష, ఉమ్మడి నుంచి జైనుదీన్, మోరిపొలం నుంచి శ్రీనివాసరావు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, జక్రన్పల్లి నుంచి రాజేందర్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, గీతానగర్ నుంచి రాజేందర్, పూతంగల్ నుంచి సంతోష్, అండ్ గీతానగర్ నుంచి రమాదేవి కూడా, నందిపేట నుంచి వెంకటేష్, భూదాన్, పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, నిజాంపేట నుంచి గణేష్, వేదవతి, నిర్మల్ నుంచి సరే బాలాజీ బే, బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, కొత్తగూడెం నుంచి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం.

0: came in. Sri Lanka is trailing by 332 runs. For India, Manav Sudhar took India's fifth wicket, dismissing Captain Dhananjay De Silva for 8 runs. India looking for quick wickets to bowl out the host and enforce a follow-on. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi terms UPI as major turning point in India's digital payments journey, earns global recognition with operations across 11 countries. Centre empowers West Bengal government to conduct hearings under CAA to issue citizenship certificates to eligible applicants. National Security Advisor Ajit Doval to hold special representatives' talks with Chinese Foreign Minister Wang Yi on India-China boundary issue in Beijing today. United States proposes additional $1.03 lakh fee for all H-1B cap subject petitions. And in Test cricket, Sri Lanka trailed by 332 runs, losing 6 wickets in the first innings at Colombo. With that, we end the midday news.
1: Akasevani వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15. శక్తిశీలి వింటున్నారు మీ రేడియో సఖి అనుపమతో. మరి ఈరోజు శక్తిశీలిలో మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రోతలందరికీ ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాము. ప్రభుత్వ పాఠశాలలో సీట్లు దొరకటం లేదు, అన్ని సీట్లు ఫిల్ అయిపోయాయట. హే ఆర్జిగారు, జోక్ చేస్తున్నారా? మధ్యాహ్నము ఏంటి అని అంటారా? ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ఎవరైనా కష్టపడతారా? అసలు అక్కడ చదువుతారా అని చెప్పి చాలామంది ప్రశ్నించవచ్చు. ఎస్, ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఇది నా కల, నేనిది నిజం చేస్తాను అని అంటున్నారు ఒకరు. ఇంతకీ ఎవరామె, ఆమె ఏం కల కన్నారు, అది ఎలా నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారు, మాట్లాడుకుందాం.

ఏంటి ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటే పాట ఎప్పుడైపోతుందా అని మీ అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు కూడా తెలుసు. ప్రభుత్వ పాఠశాలలకు కూడా క్యూ కట్టి విద్యార్థులు వచ్చే రోజు చాలా దగ్గరలోనే ఉంది అని అంటుంది ఎవరో తెలుసా? బొంపెల్లి భవాని. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 48 మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ఉపాధ్యాయిని భవాని. ఇంతకీ ఈ భవాని ఎవరు? కేంద్ర ప్రభుత్వం గుర్తించిందంటే ఏం చేశారు?

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:26. శక్తిశీలి వింటున్నారు. నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం బొంపెల్లి భవాని గారి గురించి. కామారెడ్డి జిల్లాకు చెందిన బొంపెల్లి భవాని. సాధారణ కుటుంబ నేపథ్యం, కాని అమ్మానాన్నల మాటేంటో తెలుసా? ఆడపిల్లలకు చదువే తొలి ప్రాధాన్యత. ఈ మాటల్ని జీర్ణించుకుని తాను కూడా స్వయంగా ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే చదువుకున్నారు. ఇంటర్లో 860 మార్కులు. ఇది సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థుల్లో మేటి అమ్మాయిగా, టాపర్గా నిలిచారు. అదే తొలి స్ఫూర్తిదాయకమైన విజయం. మరి దాని తర్వాత ఏం చేశారో తెలుసా? డిఎస్సీ రాసి ఎస్జీటీగా ఉద్యోగం. ఇదంతా బానే ఉంది. మరి వార్తల్లోకి తాజాగా ఎలా ఎక్కారు? కేంద్ర ప్రభుత్వము ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయుని బహుమతి ఎందుకు ప్రదానం చేయబోతోంది? మాట్లాడుకుందాం.

శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం బొంపెల్లి భవానీ గారి గురించి. వీరు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. మరి మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం శాపం కాదు, వరం అంటారు భవానీ. మంచి చెడు దగ్గర నుంచి చూసి తెలుసుకునే అవకాశంతో పాటు కష్టం విలువ కూడా నాకు చాలా తొందరగానే తెలిసింది అంటారు ఈవిడ. నా కష్టం వేరొకరు పడకూడదు, ముఖ్యంగా విద్యార్థులు బాగా చదవాలి చదవాలి చదవాలి అని అందరూ చెప్తారు. మరి వసతులు

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుల లిస్ట్ లో బొంపెల్లి భవాని తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక ఉపాధ్యాయుని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో ఆకాశవాణి వివిధ భారతి వేదికగా. 2018 నుంచి గాంధారి బాలికల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం. అక్కడికి వెళ్లే సమయానికి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలుసా? 40. అంటే ఈ సంఖ్య ఎలాగైనా పెంచాలి అని ఇల్లిల్లు తిరిగి ప్రభుత్వ బడిలో చేర్పించమని తల్లిదండ్రులకు నచ్చ చెప్పారు భవాని. సర్కారు బడి అంటే చదువులు ఉండవు కదా అన్న సందేహాల్ని తన పనితీరుతో మార్చారు. ఇప్పుడు ఆ పాఠశాలలో 135 మంది విద్యార్థులున్నారు. ఎంత అద్భుతం కదా, తనకున్న పరిధిలో తనేం చేయగలదో చూసుకున్నారు. అండ్ విద్యార్థులే నేటి విద్యార్థులే రేపటి పౌరులు, వీరిని ఎలాగైనా చక్కగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు భవానీ.

పాటలో చెప్పినట్టు కలలన్నీ నిజమై మన ముంగిట్లోకొచ్చినట్టే అనిపించింది భవాని గారికి. 40 మంది విద్యార్థుల నుంచి ప్రభుత్వ పాఠశాలలో 135 మంది వరకు ఆ సంఖ్యను పెంచారు. ఇంతేకాదు, విస్తృతంగా ప్రయత్నించి బడికి నిధులు తెచ్చి ఎన్నో మౌలిక సదుపాయాలు కూడా అమర్చారు భవాని గారు. యోగా, కంప్యూటర్స్, శాస్త్రీయ సంగీతం, నృత్యం, ఆటలు, ఒకటేంటి కార్పొరేట్ బడులు కూడా ఇవ్వనంత సమయం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఇచ్చి రూపొందించారు. పిల్లలు స్వేచ్ఛగా ఆడాలి పాడాలి, అది వారి బుద్ధి వికసనానికి తోడ్పడుతుందని చెప్తారు భవాని. పాఠాలు పుస్తకం నుంచే చదవాలి అన్న సూత్రాన్ని తుడిచేసి ఇంట్రెస్టింగ్గా కథలతో చెప్పే భవాని పిల్లలందరికీ ఇష్టమైన ఫేవరెట్ టీచర్.

ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్పిస్తూనే లెక్కల్లో చిట్కాలు అందిస్తున్నారు భవాని గారు. స్కూల్ సమయం అయిపోయాక కూడా పర్సనల్ టైం, వ్యక్తిగత సమయం అనేది లేకుండా స్కూల్ తర్వాత కూడా చదువులో వెనకబడ్డ విద్యార్థులకు ఆన్లైన్లో కూడా శిక్షణ అందిస్తున్న భవాని విద్యారంగంలో ఒక వెలుగురేఖ. తెలంగాణ రాష్ట్ర ఎన్సీఈఆర్టీ వారు ట్రయల్ బ్లేజర్స్ అనే పుస్తకంలో కొన్ని పేజీలు భవానితో రాయించారు. వేరొకరితో ఈమె ప్రయాణం గురించి మాట్లాడడము మనము ఎంతో స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఏంటి అంటే, ఒక స్కూల్ టీచర్, ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కూల్ టీచర్ ఇంతగా అందరి నోళ్లలో ఎలా తెలుసుకోగలిగారు, విద్యార్థుల మనసును ఎలా దోచుకున్నారు అంటే ఆమెకున్న లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరాలి, ఇక్కడ కూడా క్యూ కట్టి మాకు అడ్మిషన్లు కావాలి అన్న రోజు త్వరలో రావాలి అన్నదే ఆమె కళ. మరి ఆమె కళ త్వరలోనే సాకారం అవుతుంది కూడా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశిలిలో ఈరోజు మనం మాట్లాడుకున్నాం బొంపెల్లి భవానీ గారి గురించి. వీరు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.

ఎస్, ఆ పాట వినిపించగానే మీ అందరిలో వచ్చిస్తుంది ఉత్సాహం, అవునా? మరి శ్రోతలందరికీ ఒక ముఖ్య గమనిక, జనరంజని. జనరంజనిలో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనుకునే మాటలు. ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపచ్చు. మరి లేఖలు మీరు పంపించవలసిన మా చిరునామా నోట్ చేసుకోండి: వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 504. చిరునామా మరోసారి: వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 504. మా ఇమెయిల్ అడ్రస్ hellovividbharatihyderabad@gmail.com. నోట్ చేసుకోండి: hellovividhbharatihyd@gmail.com. ఈమెయిల్ అడ్రస్ మరోసారి hellovividbharatihyderabad@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. మీ జనరంజని, మీ పాట, మీ మాట ప్రతినిత్యం ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా పరుగు చిత్రం కోసం సాకేత్ పడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణ

0: ఫార్మేట్ ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట జోడి చిత్రం కోసం శ్రీనివాస్ సుజాత పాడిన పాట, గీతరచన ప్రదీప్, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట నువ్వే నువ్వే ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట నువ్వు నేను ఈ చిత్రం కోసం ఉషా పాడిన పాట, గీతరచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట మనసంత నువ్వే. ఈ చిత్రం కోసం చరణ్ సుజాత పడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం సందీప్ చౌతా.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం రాజేష్ చిత్ర పాడిన పాట, గీతరచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట గబ్బర్ సింగ్ ఈ చిత్రం కోసం. శంకర్ మహదేవన్, గోపిక పూర్ణిమ పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట కరెంటు చిత్రం కోసం నేహా బాసిన్ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట ఇష్క్ చిత్రం కోసం అడినన్ సామి నిత్యమీనన్ పాడిన పాట, గీతరచన కృష్ణ చైతన్య, సంగీతం అనూప్ రూబెన్స్.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక ప్రకటన.
1: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: Talks with Chinese Foreign Minister Wang Yi in Beijing on the India-China boundary issue and improvement of relations between the two countries. Both Doval and Wang are the designated special representatives for the boundary talks mechanism, which was established in 2003 to comprehensively address the dispute of the India-China border spanning over 3,400 kilometers. Prior to the talks, Mr. Doval, who reached Beijing on a two-day visit yesterday, called on Chinese Vice President Hang Jiang. External Affairs Minister Dr. S. Jaishankar held wide-ranging talks with his Russian counterpart Sergei Lavrov in Moscow last night. In a social media post, Dr. Jaishankar said they discussed bilateral cooperation and multilateral issues. The state-run TASS news agency said the current situation surrounding Ukraine, Iran and Afghanistan was also discussed by the two foreign ministers. Earlier, Dr. Jaishankar called on Russian President Vladimir Putin as the two sides discussed economic ties, focusing on key areas such as trade, energy, fertilizers and nuclear cooperation. India and New Zealand have reaffirmed their commitment to a free, open and inclusive Indo-Pacific region in the second edition of the Defence Strategic Dialogue, which took place in Wellington yesterday. The high-level talks focused on advancing maritime security, joint military training and overall defence cooperation. Defence Minister Rajnath Singh has approved the transfer of DRDO-developed technologies of all conventional missile systems to the Indian defence industry for production within the country. Our correspondent has the details.
1: The transfer of technology marks an important milestone in promoting greater participation of the domestic industries by enabling them to undertake indigenous production as per applicable qualification, certification and regulatory requirements. The provision will enable successful transition of missile system development to industrial production. This reflects the continued efforts of DRDO to leverage the capabilities of the Indian industry for the development and manufacture of advanced defense systems. The objective is to enhance domestic manufacturing capabilities, strengthen the defense industrial base and create opportunities for the participation of Indian MSMEs and other technology partners in the supply chain. With Deepinder Kumar, Aman Yadav, Akashvani News, Delhi.
0: Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan has stressed on the importance of training young students with agriculture degree programs. Mr. Chauhan was speaking after inaugurating a conference of vice chancellors and director of ICAR institutes in New Delhi. Secretary, Department of Consumer Affairs, Nidhi Khare has said that Kanda Express is bringing about 800 metric tons of onions to Delhi. In a social media post, the secretary said the onion will be sold at 35 rupees per kilogram at NAFED, NCCF and Kendriya Bhandar stores. Chief Election Commissioner Gyanesh Kumar has said booth-level officers are the foundation of India's democracy. The Chief Election Commissioner, who is on a two-day visit to Uttar Pradesh, attended an interaction program with around 500 booth-level officers in Lucknow today. Benchmark domestic equity indices ended in positive zone today. The Sensex surged 287 points to close at 77,656. The Nifty advanced 115 points to settle at 24,334. In men's cricket, host Sri Lanka were 265 for 8 against India in their first innings as rain forced early stumps on day 3 of the Colombo Test. Sri Lanka are trailing by 238 runs. Earlier, visitors declared their first innings at 503, powered by Dhruv Jurel and Devdutt Padikkal's centuries. India are currently leading the two-match series 1-0. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషార్మణి. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సునహరి మిట్టి అభియాన్ మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలు ప్రారంభించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నివేదిక అందజేసింది. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. రైతుల సంక్షేమమే రాష్ట్ర దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో సునేరే మిట్టి అభియాన్, మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు చివరి గడపకు చేరేలాగా అధికారులు కృషి చేయాలని సూచించారు. జిల్లాపై

0: ఈ బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్తో పాటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అసైన్డ్ భూముల సేకరణపై స్పష్టమైన విధానం రూపొందించుకోవాలని, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రాజెక్టు ఫేజ్ 2కు త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామాలయం టెండర్లు వెంటనే పిలవాలని, కొత్వాల్గూడ బర్డ్స్ పార్క్కు మరింత ప్రచారం కల్పించాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించింది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై విచారణ జరిపిన కమిటీ చైర్మన్ మల్లురవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ హైదరాబాద్లో ఈ నివేదికను అందజేశారు. అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం అనుమతి రాకుండానే రేవంత్ ఆదరాబాదరాగా పర్యటన పెట్టుకున్నట్లు చెప్పారు. అర్హత లేని వ్యక్తులను సీఎం తన పర్యటనలో కలవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. స్పష్టమైన కారణాలతోనే విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదని కిషన్ రెడ్డి చెప్పారు.
1: ఎవరైనా ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే పర్యటన ఖరారు చేస్తారు. విదేశాంగ శాఖ ఆయన వెళ్లక ముందే క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిసి కూడా ఆయన లండన్ కి ఎదుకెళ్లాడు. విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మీ స్థాయికి అనుకూలంగా ఈ పర్యటన లేదు కాబట్టి అనుమతులు ఇవ్వడం లేదనేటువంటి విషయం స్పష్టం చేయడం జరిగింది.
0: క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి 15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయంలో హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో వచ్చిన 60,720 దరఖాస్తుల్లో 40,900 మందిని అర్హులుగా గుర్తించామని, ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వారి సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహిస్తామని వివరించారు. ఎంపిక కాని దరఖాస్తుదారులకు 10,000 రూపాయలు ఈఎండీని తిరిగి జమ చేస్తామన్నారు. మరో 4 నియోజకవర్గాల్లో స్థలాలు ఎంపిక చేశామని, సెప్టెంబర్ 3వ తేదీలాగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, ఇప్పటి వరకు 6,18,00,000 మొక్కల లక్ష్యానికిగాను 5,32,00,000 మొక్కలు నాటామని ఆమె చెప్పారు. నాటిన మొక్కల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తూ నీరందిస్తూ 100% మనుగడ సాధించేలా చూడాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని, నివాస ప్రాంతానికి సమీపంలోనే పనివ్వాలని సూచించారు. ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ నిమ్మరసం తాగించి రామచంద్రరావు దీక్షను విరమింపజేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన ఈ దీక్షకు వివిధ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. యువమోర్చా 5,00,000 మంది విద్యార్థుల సంతకాల పత్రాలను ప్రభుత్వానికి సమర్పించింది. బకాయిలు విడుదలయ్యే వరకు పోరాటం ఆగదని రామచంద్రరావు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా మౌలిక వసతులు అభివృద్ది చేస్తున్నామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ లో నిమ్స్ తరహా టారిఫ్లు అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన టిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో జరిగిన తొలి ఈసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది నియామకాలకు నిమ్స్ సర్వీస్ రూల్స్ అనుసరించాలని, ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ ద్వారా నిర్వహించాలని కూడా ఈసీ నిర్ణయించింది. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, అదనపు టాయిలెట్ కాంప్లెక్స్, పీజీ కాలేజ్ కోసం హాస్టళ్ల నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి మొక్కలు నాటిన సందర్భంగా మాట్లాడుతూ,
2: మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఇంటికి ఒక మొక్కనైనా కూడా పెట్టించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మేము ఆదేశించడం జరిగింది. మేము ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉన్నాము.
0: రాష్టంలో రాగల 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా దాదాపు 24 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో సాయంత్రం వేళ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం పలు జిల్లాల్లో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటి సంరక్షించాలని రాజన్న సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా సమతుల్య

0: వాతావరణం నిర్మించవచ్చునని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నాటిన ప్రతి మొక్కను కూడా సంరక్షించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులుగా నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమవతి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ ఏపూరి భాస్కర్ రావు సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిర్మల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు ఆగస్టు 27న ప్రత్యేక సెలవు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ గురువారం హైకోర్టుతో పాటు సికింద్రాబాద్లోని తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ, హైకోర్టు ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లకు ప్రత్యేక సెలవు వర్తిస్తుందని, దీనికి ప్రతిగా డిసెంబర్ 19వ తేదీ శనివారాన్ని హైకోర్టుకి వర్కింగ్ డేగా ప్రకటిస్తున్నామని చెప్పారు. పాలిటెక్నిక్ విద్యపై అధ్యయనానికి తెలంగాణ రక్షణ సేన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం GO 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి చేర్చడంతో విద్యార్థులు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్ నీన్యో ప్రభావం, నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్దిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని, తక్కువ నీటి అవసరమయ్యే పంటలపై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. 22A నిషేధిత భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిదే ప్రధాన బాధ్యతని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో 22A బాధిత కుటుంబాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రీ బీఎస్సీ కోర్సుల కౌన్సిలింగ్ ఈ నెల 27వ తేదీన ప్రారంభమవుతుంది. ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఈ విషయం తెలియజేశారు. మహిళా సాధికారత ఇతివృత్తంగా నిర్మించిన ఒక సినిమాను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి అనేక కష్టాలను, ఊపిరితిత్తుల క్యాన్సర్ను జయించి ఐఏఎస్ సాధించిన నేపథ్యంలో రచయిత దర్శకుడు తిరుపతి పటేల్ సిద్దంకి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జయంతి కార్యక్రమాన్ని నల్గొండలో ఘనంగా నిర్వహించారు. కోర్టు ఎదురుగా ఉన్న మండల్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా వార్తా మీడియా వర్క్షాప్ ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

శ్రోతలు ఈ పూట రేపు ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాలు, శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు. అనంతరం 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ, సమగ్ర యాజమాన్యం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 1638 రకం వరి పంట సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా కమలపూర్ మండలం శనిగరం గ్రామ రైతు ఎం నరసింగరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త

చిరంజీవి గారు. 7:45 వికసిత్ భారత్, 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఇప్పుట ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ముందుగా ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో మిలాద్ ఉన్ నబీ ప్రాశస్తం గురించి షేక్ హజీ నూరాని గారి ప్రసంగం వింటారు. అనంతరం ఒత్తిడిని జయించడం ఎలా, శ్రీ అశోక్ పోగు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక 8:00 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి స్పాన్సర్డ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ, 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. ఇక సాయంత్రం కార్యక్రమంలో 5:00 చిత్రసీమ, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. ఇవి ఈ పుట్ట రేపు ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
7: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ.

0: ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
2: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
1: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
2: నాటి నుంచి నేటి వరకు వన్యతగ్గని ప్రసార విధానం,
1: ఆకాశవాణి వివిధ భారతి
2: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
1: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేరే.
2: ఫోన్స్ 0402321516323215164.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
3: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
4: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
3: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
4: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
3: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
4: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
3: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
4: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142. శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాలు శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు.

0: శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి

0: సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiaashascholarships.co.in.
0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: ఇప్పుడు వినండి యువవాణి యువజనుల కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాలు, శ్రీనివాస్ గారి ప్రసంగం.
10: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తెలుగు సాహిత్య విశ్వంభరుడు, తెలుగు సినీ సాహిత్య రేడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రస్తుతం ఇప్పుడున్న తెలుగు కవులు రచయితలందరికీ ఆదర్శప్రాయులు, గురుతుల్యులు, సినారే అని ముద్దుగా పిలుచుకునే డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి తన రచనలను కానుకగా ఇచ్చి వాటిలోనే నన్ను చూసుకోమని ఈ ధరణికి సెలవన్నారు. కళాన్నే హలంగా మార్చి తెలుగు సాహితీ ప్రపంచాన్ని సుసంపన్నంగా మార్చిన ఘనత ఆయనది. మట్టి మనుషుల మధ్య పుట్టి, మట్టి పరిమళాల మధ్య పెరిగి సాహితీ సుగంధాలను ధరణి నలుచెరుగులా విదజల్లిన విశ్వంభరుడాయన. హరికథలు, జానపదాలు, జంగం కథలతో స్ఫూర్తి పొందిన సినారే ఇంతింతై వటుడింతై అన్నట్టు పద్య, గద్య, కవిత, కథ, కథనాలు, నాటికలు, ఆఖరికి ఉర్దూ సాహిత్య ప్రక్రియ గజల్స్ను తెలుగులో పరిచయం చేసి సాహితీ చరిత్ర పాఠమై మిగిలిపోయారు. పుట్టితిని తెలంగాణ నట్ట నడిగడ్డపై మేడి పట్టిన రైతు మేడి

వంగడమందు మెట్టితిని క్రొందనే పట్టుల తలపించు తెలుగు పలుకుల కవీంద్రుల సుసాంగత్యమందు. చిన్ననాటి నుండి వ్రాసినదేదో వ్రాసితిని పలుకగలిగినదెల్లా పాటగా మలచితిని అంటూ, తాను తెలంగాణ భూభాగంలో ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన మేటి వంగడంగా వర్ణించుకున్న ఆధునిక తెలుగు కవి సార్వభౌముడు ఆయన. రచనల్లో ఆయన శైలి బహుముఖం. ప్రేమ, ఎడబాటు, విషాదం, హాస్యం, తత్వం, శృంగారం, భక్తి, ఇలా అన్ని రసాలను ఆయన రచనల్లో దొర్లించారు. ఆయన రచనల నుండి యువత అనేక వ్యక్తిత్వ పాఠాలను నేర్చుకోవచ్చు. ఎన్ని మెట్లు ఎక్కావని కాదు, ఎంత ఎత్తుకు ఎదిగావని. ఎన్ని మునకలేశావన్నది కాదు, ఎంత లోతు చూశావని. ఎన్ని సభలు తిరిగావని కాదు, ఎంత బుద్ధి పెంచావని. ఎన్ని కృతులు చదివావని కాదు, ఎంత సిద్ధి పొందావని అంటూ తన ప్రపంచ పదులు కావ్యంలో ఆయన రాసుకున్నది తన జీవితంలోనూ నిరూపించిన ప్రతిభ ఆయనది. ఇదే విషయాన్ని నేటి యువత ఆయన నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా పనిని కష్టంతో కాక ఇష్టంతో చేయడం అనే సూక్ష్మాన్ని, వివేకము లేని విద్య వృధా అనే మర్మాన్ని యువత అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హన్మాజీపేటలోని ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారాయన. నిజాం పాలకుల ప్రభావం ఉన్న ప్రాంతం నుండి వచ్చిన సినారేకు చిన్ననాటి నుండే సామాజిక దృక్పథం అలవడింది. మారుటెన్నడో విషంబు గుండెలీ జగాన మారుటెన్నడో అనేది నారాయణరెడ్డి గారి తొలి గేయం. ఇది వారు 10వ తరగతిలో ఉన్నప్పుడు రాసిన గేయం. వెన్నవంటి మనసున్న వానికి అన్నమేమో కరువాయే, ఉన్నవానికింతన్నా విడుదామన్నా గుండె లేదాయే వంటి పాటలు రాశారాయన. తన 13వ ఏటనే ఇలాంటి కవితలు పాటలు రాయడం మొదలుపెట్టారాయన. సాహిత్యానికి ఏమీ సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చినా ఎలాంటి ప్రోత్సాహం లేకున్నా 85 ఏళ్లలో 100ల సంఖ్యలో గ్రంథాలను రచించి 50 ఏళ్లకు పైగా తెలుగు సాహిత్యానికి పట్టం కట్టారాయన. సినిమాల్లో 3000కు పైగా పాటలను రాశారు. చిన్నతనంలో ఏ ప్రోత్సాహం లేకపోయినా ఎవరికీ తలవంచకుండా ఎవరినీ ఆశించకుండా గుండె బలాన్ని ఆయుధంగా నిండు మనసే పెట్టుబడిగా పెట్టి ఇన్ని సత్కారాలను తెలుగు సాహితీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆశయం పట్టుదల గట్టిదైతే విజయం వరిస్తుంది అని యువతకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు నిండు సంసారం చిత్రంలోని ఈ పాటలో.

నేటి యువత ఇష్టపడే వాటిల్లో ఒకటి ఫ్రెండ్షిప్, అదే స్నేహం. యువత భవిష్యత్తును నిర్ణయించే వాటిల్లో ఒకటి స్నేహం, స్నేహ బృందాలు. మనలోని మంచి చెడులను, మనకున్న సానుకూల ప్రతికూల అంశాలను, బలాలను బలహీనతలను మనకు ఎరుగజేసేది స్నేహితులే. ఈ విషయాన్ని 30 ఏళ్ల క్రితమే డాక్టర్ సినారే నిప్పులాంటి మనిషి చిత్రం కోసం ఒక పాటలో చెప్పారు. ఈ రోజుల్లో యువతను చిత్తు చేస్తున్న మరో అంశం ఆత్మవిశ్వాసలేమి. ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు నైరాశ్యం ఆవహిస్తుంది. అది ఎంతటి మనిషినైనా కుంగదీస్తుంది. నేడు సమాజంలో కుంగుబాటుకు గురి అయ్యి అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ధోరణి యువతలో అధికంగా ఉండటం మనమూ గమనిస్తున్నాము. కారు చీకటిని సైతం పారదోలే శక్తి చిన్న దీపానికి ఉన్నట్టు, నైరాశ్యంతో నిండిపోయిన మనసుకు స్వాంతననిచ్చే చిన్న ఆలోచన మళ్లీ మనల్ని చైతన్యులను చేయగలదు అన్న సారాంశాన్ని కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి, నీళ్లు లేని ఎడారిలో కన్నీరైనా తాగి బతకాలి అంటూ గోరంత దీపం చిత్రంలో ఆయన రాసిన పాట నేటి యువతకు వ్యక్తిత్వ వికాస పాఠంగా నిలుస్తుంది.

ఏ దేశానికి ఏగినా మన భారతీయ మూలాలను మరవద్దు అంటూ ఖండాంతరాలు దాటి విద్యనభ్యసిస్తున్న యువతను జాగరూకులను చేశారు కోడలు దిద్దిన కాపురం సినిమా పాటలో.

0: మరవద్దు.
1: ప్రపంచం కుగ్రామం అవుతున్న ఈ రోజుల్లో భిన్నత్వంలో ఏకత్వం కేవలం మన భారతదేశానికే పరిమితం అవ్వలేదు. ప్రపంచ స్థాయిలో అనేక మంది విద్యార్థులు తమ సొంత దేశాన్ని విడిచి వేరే దేశాల్లో విద్యనభ్యసిస్తూ విదేశాల్లో స్థిరపడిపోతున్నారు. అందువల్ల ప్రస్తుతం భిన్నత్వంలో ఏకత్వం కొన్ని వేరే దేశాలకు కూడా వర్తిస్తుంది. ఇలాంటి సందర్భంలో కుల, మత, జాతి విద్వేషాలను విడనాడితేనే మనుగడ సాధ్యమవుతుందని చెప్పక తప్పదు. సరిగ్గా అలాంటి సంబోధాత్మక గీతాన్ని కరుణా చిత్రం కోసం రచించారు సినారే. యువత లౌకిక తత్వాన్ని అలవర్చుకోవడం అత్యవసరం అనే విషయాన్ని ఈ గీతంలో తెలిపారు.

ధర్మో రక్షిత రక్షితః అంటే ధర్మాన్ని పెంచి పోషించిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదన్న అనే సందేశాన్ని అందించారు మంచి మిత్రులు సినిమాలోని ఒక పాటలో. ఇలాంటి జీవిత పాఠం నేటి యువత గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కృషి, పట్టుదల, దేశభక్తి, చక్కని స్నేహ బృందం, ఆత్మవిశ్వాసం, మంచి ఆశయం, నిరాశకు దూరంగా ఉండడం, వివేకంతో కూడిన విద్య, ఇవన్నీ నేడు యువత నేర్వాల్సిన వ్యక్తిత్వ వికాస పాఠాలు. ఇలాంటి పాఠాలెన్నో పాటల రూపంలో అందించి సెలవంటూ కవితను వదిలి వెళ్లారు సినారే. ఏసీ గదుల్లో కూడా ఊపిరాడటం లేదు. కారణం, నేనీరోజు కవిత రాయలేదు అని కవిత్వం, రచనలతోనే ఆయన ఊపిరిని సాగించారు.

శ్రోతలు, ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాలు శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు.

0: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
1: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
0: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
1: నాటి నుంచి నేటి వరకు వన్నె తగ్గని ప్రసార విధానం,
0: ఆకాశవాణి వివిధ భారతి
1: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
0: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
1: ఫోన్స్ 0402321 5163,
0: 2321 5164.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
3: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
3: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
2: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
3: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణలో పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 7112 పోస్టులతో నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే సమయం నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా టీఎస్ఎల్ పీఆర్బీ అధికారిక వెబ్సైట్లో మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అనంతరం పోస్టులను ఎంపిక చేసుకుని ఫీజు చెల్లించి పార్ట్1 దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫోటో సంతకాన్ని కలిపి జేపీజీ ఫైల్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత పార్ట్2 దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సర్టిఫికెట్లను జతపరచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgprb.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 సెప్టెంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

0: లిమిటెడ్ ఐఓసీఎల్ సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ విభాగాల్లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రేడ్ ఏ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ 414, గ్రేడ్ ఏ అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ 9, డిప్లొమా ఇంజనీర్ 50, ఈ విధంగా మొత్తం 470 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ, మార్కెటింగ్, లా విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగాల్లో బిఈ లేదా బీటెక్ లేదా ఎంబీఏ లేదా పీజీ లేదా డిప్లొమా లేదా ఎల్ఎల్బి లేదా పీజీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1, 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 26 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ioCL.com అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 80 ఖాళీలను, తెలంగాణ రాష్ట్రానికి 50 ఖాళీలను కేటాయించారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 7, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఎన్టీపీసీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన విభాగంలో 3 ఏళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 128 ఇంజనీర్, 19 ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్ ఇంకా తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో విద్యార్హతతో పాటు 1 నుండి 3 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ngel.in అనే వెబ్సైట్ను
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3వ రోజు ఆట వర్ష కారణంగా ఆగిపోయే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూపీఐ సాధించిన పూర్వమైన స్థాయి, విశ్వసనీయత, ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది ఇంటర్ ఆపరబుల్ రియల్ టైమ్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ను అందిస్తూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అత్యంత విజయవంతమైన స్తంభాల్లో ఒకటిగా అవతరించింది. యూపీఐ లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలుగా ఉన్న వార్షిక లావాదేవీల పరిమాణం 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అదే కాలంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 314,00,000 కోట్ల రూపాయలకు పైగా భారీగా పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దశాబ్దాల విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా పోస్టులో భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో

యూపీఏని ఒక ప్రధానమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించారు. దశాబ్ద కాలంలో తమ యూపీఏ అనుభవాలు పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ అపారమైన పరిధి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకువెళ్లడం, డిజిటల్ ఆర్థిక సేవల ప్రాప్యత విస్తరించడం ద్వారా యూపీఐ దేశవ్యాప్తంగా వ్యక్తులకు సమాజాలకు సాధికారత కల్పించిందని, అదే సమయంలో విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నడిపించిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. యూపీఐ భారత్ డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించింది. కేవలం ఒక దశాబ్దంలో యూపీఐ దేశంలో డిజిటల్ చెల్లింపుల స్థాయిని మార్చింది, లావాదేవీలను వేగవంతం చేసి సరళతరం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, భూటాన్, మారిషస్తో సహా 11 దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 రియల్ టైం డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతోంది. 2025 నాటికి ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూపీఐ దాదాపు 49% నిలిచింది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. 3,400 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003 ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగం కోసం అజిత్ దోవల్, వాంగ్ యీ ఇద్దరు నియమిత ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. చర్చలకు ముందు నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్న దోవల్ చైనా ఉపాధ్యక్షుడు హాంగ్ షాంగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న రాత్రి మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్తో విస్తృతంగా చర్చలు జరిపారు. తాము ద్వైపాక్షిక సహకారం, బహుపాక్షిక అంశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. యుక్రెయిన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్లు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుముందు డాక్టర్ జయశంకర్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఈరోజు లక్నోలో సుమారు 500 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలాగా పౌరులు కేంద్ర బృందంగా తీర్చిదిద్దడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేసిన 950 మంది అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోరింది. 11 నాటి తీర్పునకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరపాలని డీఓపీటీ కోరుతోంది. కేంద్రం తరఫున కోర్టులో హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనాలతో కూడిన ధర్మాసనం ఎదుట తన వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయవలసి ఉంటుందని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత వ్యవసాయ పరిశోధన సమితికి చెందిన సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ విద్య బోధన విషయంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు. వ్యవసాయ విద్య గురించి ప్రస్తావిస్తూ, అటువంటి విద్యను కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టి నేర్పలేమని, అది పొలాల్లో రైతుల మధ్య ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.

0: అన్నారు.
1: రాజకీయ పరిస్థితుల హిసాబ్ సే అగ్రి ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే. ఆజ్కీ చునౌతియా హై క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తి హుయి టెక్నాలజీ హో.

0: उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
1: ప్రస్తుత సమకాలీన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటికి పరిష్కారాలను వ్యవసాయ విద్యలో నేర్పించాలని, ప్రస్తుత కాలపు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిత్యం అప్డేటెడ్గా ఉండేందుకు యూనివర్సిటీలు తమ బోధనా విధానంలో ఏఐ ఆధారిత సాధనాలు చేర్చుకోవాలని వ్యవసాయ మంత్రి సూచించారు. విద్యార్థుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు వైస్ ఛాన్సలర్లు వారితో పరస్పరంగా వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పరచుకోవాలని వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక సంఘాలతో ప్రత్యేక సంభాషణకు వేదిక కల్పిస్తూ తాగునీటి పారిశుద్ధ్య శాఖ ఈరోజు మల్టీలింగ్వెల్ సుజల్ గ్రామ్ సంవాద్ పదవ సంచికను వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్యదర్శి అశోక్ కెకే మీనా గ్రామీణ నీటి సరఫరాలో క్షేత్రస్థాయి అనుభవాలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాల నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు. క్రమబద్దమైన నీటి సరఫరా, నీటి నాణ్యత, సమాజంలో అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం, నీటి వనరుల పరిరక్షణ మొదలైన వాటి దిశగా గ్రామ పంచాయతీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త అఖిల శ్రీవాస్తవ ఆకాశవాణికి తెలియజేశారు. కొలంబో టెస్టులో ఈవేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం కారణంగా 3 రోజు ఆటను ముందస్తుగా ముగించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే శ్రీలంక ప్రస్తుతం 238 పరుగుల మేరకు వెనుకబడి ఉంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3 రోజు ఆట వర్షం కారణంగా ముగిసిపోయే సమయానికి శ్రీలంక ఈరోజు తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ, సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 1638 రకం వరి పంట సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా కమలపూర్ మండలం శనిగరం గ్రామ రైతు ఎం నరసింగరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు.
1: వానాకాలం పంటలు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గనక చూసినట్లయితే వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా పండించడం అనేటువంటిది జరిగింది. పంటలు సాగులో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అధిక తేమ, వర్షాల కారణంగా వివిధ రకాల తెగుళ్లు, చీడపీడలు పంటలను ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. సకాలంలో వాటిని గుర్తించి సరి అయినటువంటి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా

0: పంట నష్టాన్ని తగ్గించవచ్చు. మరి ఈరోజు వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ, సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేటువంటి అంశంపైన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో తెగుళ్ల విభాగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
1: నమస్తే
0: మేడం. చెప్పండి, మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వానాకాలానికి ఏ ఏ పంటలు పండిస్తున్నారు?
1: అంటే ప్రస్తుతానికి మన మధ్య తెలంగాణ మండలంలో చూసినట్లయితే ఇప్పుడున్న ఈ వర్షాభావ పరిస్థితులలో, అంటే మనం ఈ సంవత్సరానికి మనం ఎల్నీనోగా గుర్తించడం జరిగింది. ఈ కాలమే ఎల్నీనో కాలం అనేసి. సో ఈ ఎల్నీనో వల్ల ఏంటంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అనేసి మనం ముందుగానే రైతు సోదరులందరికీ తెలియజేయడం అనేది జరిగింది. ఇటువంటి వర్షాభావ పరిస్థితులలో సాగు చేసే పంటలనే చూసినట్లయితే ముఖ్యంగా మన మధ్య తెలంగాణ మండలంలో ఎక్కువగా రైతులు పండించే పంటలలో పత్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత అదే విధంగా సమానంగా వరి ఉంటుంది. తర్వాత మొక్కజొన్న పంటలు ఇస్తారు. అక్కడక్కడ అడపదడపగా అపరాల పంటల్ని అలా వేసుకోవడం, తర్వాత మిర్చి ఎక్కువగా ఉంటుంది మన మధ్య తెలంగాణ మండలంలో. అయితే ఇప్పుడు ఈ ఉన్న ఈ వర్షాభావ పరిస్థితులలో వరి పంట అనేది దాదాపుగా 50% అనేది తగ్గింది. అదేవిధంగా మొక్కజొన్న పంట కూడా, అంటే పర్లేదు, నార్మల్ సోయింగే జరిగింది. ఉన్న ఏరియా అంటే ఇప్పటి వరకు ఎలా అయితే వేసారో అలానే మొక్కజొన్న కూడా వేయడం జరిగింది. అయితే పత్తి ఏమైతుంది అని అంటే పత్తి పంటకు వచ్చేసరికి పత్తి పంట సాగు విస్తీర్ణం అనేది గణనీయంగా పెరగడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వరికి ప్రత్యామ్నాయంగా చూసుకున్నట్లయితే పంటల్లో ముఖ్యంగా రైతు సోదరులు ఎక్కువగా పత్తి వేసుకోవడం అనేది జరిగింది. నల్లరేగడి భూములు గానీ తేలికపాటి నేలల్లో కూడా సాగు చేస్తున్నారు. అందుకని దాని యొక్క విస్తీర్ణం అనేది మన మధ్య తెలంగాణ మండలంలో పెరిగింది. అపరాల పంటలు కూడా పెసర ఎక్కువగా వేసుకున్నారు. అంటే పెసర పంటని వేసుకుని తర్వాత మిగతా వేరే పంటలు, అంటే చిల్లి అలాంటి పంటలని వేసుకోవడానికి అనువైన కాబట్టి అవి నర్సరీ స్టేజ్ లో ఉండడం వల్ల పెసరని ఎక్కువగా సాగు చేస్తున్నారు.
0: అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ వానాకాలం పంటలలో ఎటువంటి తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుందంట?
1: ఒక 2-3 రోజులు వర్షం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే టెంపరేచర్స్ 35 వరకు కూడా నమోదవడం అనేది జరుగుతుంది. అంటే 28 నుంచి మనకి 32-33 డిగ్రీల సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత నమోదవడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఇంకా గాల్లో తేమ శాతం పరిశీలించినట్లయితే 80-85% గాల్లో తేమ అనేది నమోదవడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని కొన్ని భారీ వర్షాలు పడిన అటువంటి ప్రాంతాలలో చూసినట్లయితే, ఉదాహరణకి మనకి ములుగులో గానీ, జయశంకర్, భూపాల్ పల్లి, అదేవిధంగా సిద్దిపేట జిల్లాల్లో, సంగారెడ్డిలో అట్లా చూసినట్లయితే మనకి అక్కడ కొంచెం నార్మల్ వర్షపాతం పడింది. అటువంటి ప్రాంతాలలో తేమ శాతం మనకి 90% తేమ శాతాన్ని కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. సో ఇట్లా వాతావరణ పరిస్థితులను మనం విశ్లేషించుకున్నప్పుడు ఎక్కడైతే వర్షాలు ఉంటున్నాయో అక్కడ అధికంగా తేమ ఉండడం అనేది గమనించవచ్చు. ఇంకా బిడ్డ వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలలో మనకి ఉదాహరణకి ఏంటంటే రసం పీల్చే పురుగుల బిడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రాంతాలలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ వర్షపాతం నుంచి అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలలో చూసినట్లయితే మనకి ఆకుమచ్చ తెగుళ్లు గాని, లేకపోతే వేరుకుళ్ళు తెగుళ్లు గాని, కాండంకుళ్ళు తెగుళ్లు గాని వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మన వాతావరణాన్ని బట్టి వాటికి అనుగుణమైన వాతావరణ పరిస్థితులలో ఇటువంటి తెగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: ఈ వానాకాలం పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న, అపరాలు ఇలా సాగు చేస్తున్నారని చెప్పడం జరిగింది. అయితే ఈ వరిలో మనం గనక చూసినట్లయితే కొన్ని చోట్ల నాటు వేయడం జరిగింది, కొన్ని చోట్ల నాటు వేసేటువంటి దశలో ఉన్నాయి. అయితే మరి ఈ సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: అయితే ఈ వరిలో ఏంటి అని అంటే మనకి అధికంగా వర్షపాతం ఉన్నట్లయితే ఎక్కువగా మనకి పాంపుడు తెగులు గాని, లేదు అని అంటే బ్యాక్టీరియా తెగులు గాని వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడే ఉన్న పరిస్థితులలో రైతు సోదరులకు ఏంటి విజ్ఞప్తి అని అంటే, ఎవరైతే ఇంత ముందుకి నాట్లు ఆల్రెడీ వేసేసుకున్నారో వాళ్ళు ఏంటంటే నీరుని ఎప్పటికప్పుడు వదిలేసుకోవాలి. నీరు నిల్వ ఉండేలాగా చేసుకోదు, మురుగు నీరు పోయేలాగా చూసుకోవాలి. అలా ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, కొన్ని ప్రాంతాలలో మాకి రైతు సోదరులు అడిగే సందేహాలను మనం పరిశీలించినట్లయితే చాలా చోట్ల సల్ఫైడ్ ఇంజురీ జరిగే ఎక్కువ వస్తున్నాయి అని అంటే వాటి యొక్క లక్షణాలు మనకి కాండం కుళ్ళు తెగులు యొక్క లక్షణాలతో ఈక్వల్ గా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అయితే ఆ కాండం కుళ్ళు తెగులు చాలా చోట్ల ఏంటిది అనుకుని రైతు సోదరులు మాకు ఆ శాంపుల్స్ పంపించడం అనేది జరిగింది. సో ఆ శాంపుల్స్ ని మేము పరిశీలించినప్పుడు అది సల్ఫైడ్ ఇంజురీ నీరుగా గుర్తించడం జరిగింది. సో ఏంటంటే మురుగు నీరు అదే విధంగా బయటకి పారదోలకుండా ఉంచినప్పుడు ఈ సల్ఫైడ్ ఇంజురీ ఎక్కువగా వస్తుంది. బురద బురద ఉన్న ప్రాంతాలలో ప్లస్ గాలి బుడగలు ఎక్కువగా రావడం అట్లాంటి పంట పొలాలలో ఈ సల్ఫైడ్ ఇంజురీ వస్తుంది. సో అయితే ఈ కాండం కుళ్ళు తెగుళ్ళు అనుకుని ఒకవేళ మనకి గనక ఏదైనా సందేహం ఉంటే వాటర్ ని ఎప్పటికప్పుడు తీసేయాలి. భూమి కంప్లీట్ గా నెర్రలు పడేలాగా ఆరబెట్టాలి. తర్వాత మీరు వాటర్ ఇచ్చుకున్నా పర్లేదు. సో అలా చేసినప్పుడే ఈ ఏంటి

0: తెగులు అనేది నివారించుకోవచ్చు. ఎవరైతే నాటు వేయడానికి సిద్ధమవుతున్నారో అటువంటి రైతులు ఏంటి అని అంటే, ముందుగానే ఆ పిలకల్ని అంటే మనం నారు పీకిన తర్వాత ఆ నారుని కార్బండజిమ్ లేదా సాఫ్, కార్బండజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ గానీ లేకపోతే కార్బండజిమ్ తో గానీ దాన్ని మనం ఆ ద్రావణాన్ని నీటిలో కలుపుకొని 2 నుంచి 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఈ నారు ఏదైతే ఉందో దాన్ని 1 గంట పాటు అందులో ముంచి నిల్వ ఉంచాలి. 1 గంట తర్వాత దాన్ని మళ్ళీ నాటుకోవాలి. దీన్ని మనము విత్తన శుద్ధి అంటాము, తడి పద్ధతిలో చేసే విత్తన శుద్ధి. ఇలా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఏవైతే కాండంగుళ్ళు తెగులు గాని వేరుకుళ్ళు తెగులు గాని ఆశించే అవకాశం ఉంటుందో ఇవి రాకుండా నివారించుకోవచ్చు ఈ తడి పద్ధతిలో విత్తన శుద్ధి చేయడం వల్ల. అదే విధంగా తర్వాత కూడా మనము కాబ్రాక్సిక్లోరైడ్ గానీ లేకపోతే సార్ఫున్ గానీ మనం పైపాటుగా పిచికారీ చేసినట్లయితే తేమ అధికంగా ఉన్న ప్రాంతాలలో ఇటువంటి తెగుళ్లు రాకుండా మనం నివారించుకోవచ్చు.
1: ఈ తెగులే కాకుండా వరిలో ఇంకా ఏమైనా తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా?
0: నాటు వేసిన తర్వాత అంటే మనము విత్తిన దశ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ 45 రోజుల దశలలో అంటే ఎక్కువగా సెప్టెంబర్ 15 నుండి గాని లేకపోతే అక్టోబర్ 1 వారంలో గాని అప్పుడు పైరు కొంచెం మనకి ఎదిగిన పైరు ఉంటుంది, పిలకలు ఎక్కువగా వేయడం దుబ్బు దేసే దశలో ఉంటాయి. సో ఆ సమయంలో గనక నిరంతరం వర్షాలు పడడం గాని లేకపోతే అధిక తేమ ఉండడం వల్ల ఆ పిలకల మధ్య గాలి పోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడితే గనక పాంపుడు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితులలో అంటే మనము ముందుగానే కొంచెం గుర్తించుకొని వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే, కింద కాండము ఏంటంటే మనకి భూమికి పైభాగంలో ఉన్నటువంటి 2 సెంటీమీటర్ల వరకు ఉన్న పైభాగాన్ని మనం కాలరీజియన్ అని అంటాం. ఆ మొదటి భాగంలో గనక నల్లటి మచ్చలు గాని లేకపోతే గోధుమ రంగు మచ్చలు గాని ఏర్పడినట్లయితే దాన్ని మనం ముందుగానే గుర్తించి ఆ మచ్చలు గనక క్రమేణా అంటే వదిలేసినట్లయితే, మనం ఏ యజమాన పద్ధతులు చేయకుండా వదిలేసినట్లయితే ఆ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి మనకి పాంపొడలాగా కనిపిస్తాయి. అందుకే దాన్ని పాంపొడ తెగులు అంటారు. సో అటువంటి గోధుమ రంగు మచ్చలకి మధ్యలో మనకి ఇది నల్లటి ఆవగింజ పరిమాణంలో ఉన్నటువంటి సిద్ధ బీజాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు గనక కనిపిస్తే గనక వెంటనే నీటిని తీసివేసి అదే విధంగా ఆ కాండ భాగాలు తడిసేలాగా మనము ప్రాపికొనజోలు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే పాంపొడ తెగులు మనం నివారించుకోవచ్చు. ఒకవేళ హెవీ రెయిన్స్ అంటే భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా 1 వారం రోజుల పాటు విపరీతమైన గాలులతో పాటు వర్షాలు పడినట్లయితే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఎవరైనా బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చింది, అదే పొలంలో మళ్ళీ వరి వేశారు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే, పొడి పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకుని తర్వాత నాటు వేసుకోవాలి.
1: వరి పంటకు ఈ విధంగా తెగులు ఆశించినప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా మీరు తెలపడం జరిగింది. అయితే వరితో పాటు మొక్కజొన్న పంటను కూడా అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాము. మొక్కజొన్నలో ఆశించేటువంటి తెగుళ్ళు ఏంటి, దానికోసము రైతులు ఎటువంటి సస్యరక్షణ చర్యలు లేదా యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు?
0: అయితే మొక్కజొన్న ఏంటంటే మన ఈ మధ్య కాలంలో దానికి ఉన్నటువంటి మార్కెట్ ధర ఎక్కువగా ఉండడం వల్ల, ప్లస్ ఇతర కంపెనీలు కూడా వాళ్ళు బైబ్యాక్ తీసుకోవడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా మేజ్ ని సాగు చేయడానికి అలవాటు పడిపోయారు. సో ఆ 3 కాలాలు కూడా మనము మొక్కజొన్న వేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఏంటంటే పంట తర్వాత పంట మళ్ళీ అదే మొక్కజొన్నను వేయడం వల్ల ఆ భూమి ద్వారా సంక్రమించే తెగులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే భూమి ద్వారా సంక్రమించే తెగులను చూసినట్లయితే మనకి ఎండు తెగులు, అదే విధంగా మనకి స్టాక్ రాట్ అంటే కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాండం కుళ్ళు తెగుళ్లలో ముఖ్యంగా వానాకాలంలో చూసినట్లయితే మనకి బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ తెగులు ఓన్లీ వర్షాలు ఎక్కువగా రావడం వల్ల అయి ఉండొచ్చు, లేదు అని అంటే నత్రజని ఎరువులను ఎక్కువగా వేయడం వల్ల కూడా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఈ తెగులు రావడం అనేది గుర్తించడం జరిగింది. అయితే ఏంటంటే మనము చేసే యాజమాన్య పద్ధతులు కరెక్ట్ సమయానికి విత్తుకున్నామా, బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు తట్టుకునే రకాలను విత్తుకున్నారా లేదా లేకపోతే విత్తన శుద్ధి చేసుకున్నారా, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు లక్షణాలను మనం గమనించినట్లయితే కాండం యొక్క భాగంలో కనుపు భాగంలో మనకి కుళ్ళిపోయినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. గోధుమ రంగు లక్షణాలు కనిపించడము, కుళ్ళిపోయిన వాసన రావడం అంటే కోడిగుడ్డు పాడైపోయినటువంటి వాసన ఆ పైరు చుట్టుపక్కల ఆ పైరులో రావడము, అదే విధంగా కనుపులు ఏంటంటే మనకి వేడి నీటితో తడిస్తే ఎలా అయితే ముద్దలుగా ఉండలు కట్టినట్టుగా అలా వంకర టింకరగా ఉండలు గట్టిగా అయిపోవడము, అట్లా అయిపోయి కుళ్ళిపోయి కింద పడిపోవడం అనేది జరుగుతుంది. కనుపు భాగాలు కుళ్ళిపోయి కింది పడిపోతాయి అన్నట్టు. సో ఇటువంటి లక్షణాలను గమనించినట్లయితే దానిపైన కాండం పైన మనకి జిగురు పదార్థం అనేది బంకలాగా అతుక్కోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కాండం కుళ్ళు తెగులు యొక్క లక్షణాలు. సో ఇటువంటి లక్షణాలను గనక గమనించినట్లయితే నత్రజని ఎరువులను వేయడం ఆపేసి ఆ తర్వాత ఏంటంటే 45% కలిగిన క్లోరిన్ అంటే బ్లీచింగ్ పౌడర్ ని మనము 4 కిలోలు 1 ఎకరానికి సరిపడా ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అలా చల్లుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులను మనము నివారించుకోవచ్చు. అదే విధంగా కొన్ని ప్రాంతాలలో అంటే చెరుకు పంటలలో వచ్చే పొక్కబోయింగ్ డిసీజ్ ఇప్పుడు మొక్క

0: ఆలోచనలో కూడా రావడం అనేది గమనిస్తున్నాం. అంటే ఇది కొంచెం రైతు సోదరులకి కొత్త పదం, పొక్కబోయింగ్ డిసీజ్ అనేది. ఏంటంటే ఇది మనకి ఫ్యూజేరియం అనే శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది మొక్కజొన్నలో. సో ఈ తెగుళ్ళు ఆశించినప్పుడు ఏమైతుంది అని అంటే ఆకులు కూడా మొత్తము వైరస్ వచ్చినట్టు కనిపిస్తాయి. వైరస్ తెగుళ్ళు వస్తే ఏ విధంగా అయితే కనిపిస్తాయో, పాలిపోయినట్టు, లేకపోతే లేత ఆకుపచ్చ రంగులో ఉండడము, ఆకులన్నీ వంకర టింకర అయిపోవడము, కనుపులు సైజు తగ్గడము, ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఈ తెగుళ్ళు అనేది మనకి కొత్తగా అక్కడక్కడ గమనించాం. సో ఇటువంటి తెగుళ్ళు గనక, ఈ లక్షణాలు గనక మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా స్టాఫ్ గాని, లేకపోతే అంటే ఒక్కొక్కసారి ఏంది అని అంటే కీటకాలు ఆశించినప్పుడు కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి రసం పీల్చే పురుగులకి కూడా తీసుకునేటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ గానీ, ఎసిఫెట్ గానీ అటువంటి వాటిని పిచికారీ చేస్తే రసం పీల్చే పురుగులని నివారించుకోవచ్చు. అదేవిధంగా సాఫ్ లాంటివి, లేకపోతే థయోఫినేట్ మీథైల్ లాంటివి మందులను మనం పిచికారీ చేసినట్లయితే ఈ పొక్క బోయింగ్ డిసీజ్ ని మనం నివారించుకోవచ్చు.
1: మొక్కజొన్నలో ఇటువంటి జాగ్రత్తలు అనేటువంటివి తీసుకుంటే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు అంటారు. అయితే వరి, మొక్కజొన్నతో పాటు అత్యధికంగా సాగు చేసేటువంటి పంటల విషయానికి వస్తే పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి పంటలో ఈ వర్షాకాలంలో ఆశించేటువంటి తెగుళ్లు ఏంటంటారు, వాటి నివారణకు రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: తెలంగాణ మొత్తంలో చూసినట్లయితే పత్తి ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. అయితే ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితులలో అంటే బిడ్డ వాతావరణం ఏర్పడినప్పుడు మనకి రసం పీల్చే పురుగుల యొక్క బిడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పత్తిలో మొదటి దశలో, అంటే ఇప్పుడు 35 నుంచి 40 రోజుల పంట కాలంలో ఉన్నాయి, ఈ దశలో ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రసం పీల్చే పురుగుల బెడద, రసం పీల్చే పురుగులలో చూసినట్లయితే పత్తిలో మనకి తామర పురుగులు, అదే విధంగా తెల్లదోమ గాని, అదే విధంగా పేనుబంక గాని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీటిలలో పత్తిలో తామర పురుగుల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే దాని ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు తలమాడు తెగులు. అంటే పైన ఉండేటువంటి లేత ఆకులు పాలిపోయినట్టుగా ఉండడము, కొంచెం మొజాయిక్ వచ్చినట్టు, అంటే వైరస్ తెగులు వచ్చినటువంటి లక్షణాలు కనబడము, ఆకు యొక్క పరిమాణము తగ్గిపోవడము, అదే విధంగా ఆకు యొక్క పైభాగంలో గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. అవి చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి, తర్వాత అవి క్రమేణా పెద్దగా అయిపోవడం అనేది జరుగుతుంది, ఆకు యొక్క పరిమాణం మారిపోతుంది. ఇటువంటి లక్షణాలు ఈ తలమాడు తెగులు యొక్క లక్షణాలు. సో ఇది ఒక వైరస్ తెగులు, ఇది మనకి ఈ తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ పురుగులు అంటే రసం పీల్చే పురుగుల యొక్క బిడద ఎక్కువగా ఉందా లేదా అనేది మనము గమనించుకోవాలి. ఎప్పటికప్పుడు పంటని మనం ఎప్పుడు వెళ్లి విజిట్ చేస్తారు ఫార్మర్స్, పత్తి పంటలోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మనము నేరుగా చూస్తే మన కంటికి కనిపించవు, కాబట్టి మనం వాటిని గమనించుకోవాలి అని అంటే పైరు చుట్టూ నీలిరంగు జిగురు అట్టలు, లేకపోతే పసుపు రంగు జిగురు అట్టలు, లేదా తెలుపు రంగు జిగురు అట్టలు పంట పైరు చుట్టూ అమర్చుకున్నట్లయితే మనము ఈ రసం పీల్చే పురుగుల బెడద ఎంతవరకు ఉంది, ఏ అటువంటి పురుగులు వస్తున్నాయి అనేది గమనించుకోవచ్చు. వాటిని బట్టి మనము ఈ వైరస్ తెగులకి యాజమాన్య పద్ధతులను చేపట్టవచ్చు. ఆ తెగులు ఉంది అని గనక మనము గమనించినట్లయితే రసం పీల్చే పురుగుల యొక్క నివారణకి గాని వేప నూనె 1500 అంటే పీపీఎం వేప నూనెని మనము 5 ml ఒక లీటర్ నీటి కలుపుకొని దాంతో పాటుగా ఇమిడాక్లోప్రిడ్ గాని, ఎసిఫెట్ ని గాని, లేకపోతే థయోమిథైట్ గాని, ఇంకా ఫ్లోనికామిడ్ గాని, ఇలాంటి రసం పీల్చే పురుగులకి సంబంధించినటువంటి ఏదైనా ఒక కీటకనాశిని కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ తలమాడు తెగుల్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా తామర పురుగులను కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా తలమాడు తెగుల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: మరి చివరగా వానాకాలం పంటల్లో ఈ తెగుళ్ల నివారణకు రైతు సోదరులకు, మా శ్రోతలకు మీరు ఇచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు?
0: రైతు సోదరులకు ఇచ్చే ఏంటి అంటే, నేను చెప్పదలుచుకున్నది మనము ప్రతిరోజు ఖచ్చితంగా లేవగానే మనం చేసే పని ఏంటంటే మన పంట పొలానికి వెళ్ళడము, దాన్ని చూసి రావడము, నీళ్లు కట్టడానికో, లేకపోతే పిండి వేయడానికో, లేకపోతే పిచికారీ చేసుకోవడానికో, దేనికో ఒక దానికి ప్రతిరోజు వెళ్తాము. సో ప్రతిరోజు మన పైరుని మనము ఒక చిన్న పిల్లలాగా, అంటే మన పిల్లల్ని ఏ విధంగా అయితే చూస్తామో అదే విధంగా చూసుకోవాలి. చాలా మంది రైతులు చాలా కేర్ తీసుకుంటారు, కాకపోతే ఏంటంటే కొన్ని మనము సిఫారసు చేసిన పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, ఫిరమోన్ ట్రాప్స్ ని పెట్టుకోవడం గాని, లేకపోతే జిగురు అట్టలను అమర్చుకోవడం గాని లేదు అని అంటే మనము ఒక మొక్కలో ఒక లక్షణం కనబడిన వెంటనే ఆ ఏమున్నదిలో ఒక మొక్కే కదా అనేసి దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గాని సో చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు గమనించుకోవాలి మనం ఏ విధంగా అయితే ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకుని మన ఇంటిని సంరక్షించుకుంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే అది సెక్యూరిటీ అయిపోయింది ఇప్పుడు మనకి సీసీ కెమెరా అనేది. సేమ్ అదే విధంగా ప్రతి పంటకి ఖచ్చితంగా ఫిరమోన్ ట్రాప్స్ యాప్స్ అనేది ఉండాలి. అదేవిధంగా మనం ఎప్పటికప్పుడు గమనించుకొని మిగతా రైతులతో, మన పక్క తోటి రైతులతో కూడా దాని గురించి చెప్పుకోవాలి. అదేవిధంగా తగ్గినటువంటి సిఫారసు చేసినటువంటి మందులని, సిఫారసు చేసినటువంటి ఫర్టిలైజర్స్ ని మాత్రమే వేసుకోవాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎటువంటి నష్టపోయే అవకాశం ఉండదు. యాజమాన్య పద్ధతులను పాటించి తెగుళ్లని నివారించుకుని అదేవిధంగా అధిక దిగుబడిని పొందుతారని

0: ఆశిస్తాను.
1: మరి వానాకాలం పంటల్లో తెగుళ్లను ముందుగానే గుర్తించి మన స్టూడియోకు విచ్చేసినటువంటి శాస్త్రవేత్తల యొక్క సూచనల మేరకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చు. అవసరం లేకుండా మందులను పిచికారీ చేయకుండా సరైన మందును సరైన మోతాదులో ఉపయోగించడం ఎంతో ముఖ్యం. శాస్త్రీయ సాగు విధానాలను పాటిద్దాం, ఆరోగ్యకరమైనటువంటి పంటలను పండిద్దాం, అధిక దిగుబడులు సాధిద్దాం అనేటువంటి చక్కటి విషయాలను ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి విలువైన సూచనలు అందించినటువంటి మేడం గారికి మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు.
2: శ్రోతలంతవరకు వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజకారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోట చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
3: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
4: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
3: అదేలా?
4: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 1.
5: ఇది ఎవరి నంబర్ బాబు?
4: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
3: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
4: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
5: మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
4: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
5: నిజంగా?
4: 16 నెలల నిజం.
6: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 1 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. 1638 రకం వరి పంట సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా కమలపూర్ మండలం శనిగరం గ్రామ రైతు ఎం నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు.
1: ఇప్పుడు శనిగరం గ్రామ శివారులో ఉన్నటువంటి గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు నరసింహారావు గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి వరి పంట అనేటువంటిది ఏ విధంగా పండిస్తారనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
1: వరి పంట అనేటువంటిది మీరు వేస్తున్నారని చెప్తా ఉన్నారు. వరి పంట అనేటువంటిది ఎన్ని ఎకరాల పంట అనేటువంటిది వేస్తున్నారు?
7: నేను 4 ఎకరాలు వేస్తాను. నేను
1: అంటే ఇప్పుడు వరి పంట వేసే ముందు దుక్కుని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు?
7: దుక్కుని ఏ విధంగా అంటే ఎన్ని రోజులు పెసలు తల్లి నిలిచిపెట్టినాక మంచి పూతగాత మోపుకు వచ్చింది. ఇప్పుడు వచ్చినాక ఇక దున్ని నాటేసిన. ఇదివరకు అట్లా వేసిర్రా అని చెప్తే వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనుకున్నా పిండి పత్త కన్నా మంచి పని చేస్తుంది, మంచిగా వస్తుంది.
1: ఇప్పుడు మీరు దుక్కిని చదును చేసుకునే ముందు అంటే గతంలో కనుక చూసినట్లయితే ఎడ్ల నాగలతోని దున్నేటోళ్ళు, ఇప్పుడు మీరు ఎడ్ల నాగలు కాకుండా ట్రాక్టర్ తో దున్నుతా ఉన్నారు. మరి ట్రాక్టర్ తోని దున్నేటువంటి క్రమంలో ఎట్లా దున్నుతున్నారు? కాల్కులేటర్ అట్లాంటి ఏమైనా కొడుతున్నారా, లేకపోతే ఎట్లాంటి వాటిని ఉపయోగించి మీరు ఈ వరిని అనేటువంటి దాన్ని దున్నడం అనేటువంటి జరుగుతుంది?
7: ఇక ఇప్పుడు 20-25 ఏళ్ళ నుంచి ఎడ్ల నాలుగు దున్నుతారు పొద్దుగా దున్నితే 20 గుంటలు దున్నపోయేది. ఇప్పుడు 20 ఎకరం 30 ఎకరం ఒక్కొక్కరు సాగు చేసుకుంటూ ట్రాక్టర్లతోనే అంత కల్పిడేటర్ కొడతాను. ఎండాకాలం కల్పిడేటర్ కొట్టి నీళ్లు విడిచిపెట్టి అలా పెసలు తల్లితే మొలిచినాయి, మంచిగా వచ్చినాయి. నాణ్యమైనట్టుగా మంచిగా రావాలని అనుకుంటే పంటలు పెసలు తల్లి మనం నారు పోసుకొని నాటేసుకుంటే అయితే ఇప్పుడు వరకు అయితే పర్లేదు, మంచిగా వస్తుంది. ఇదివరకు అట్లా వచ్చిందని చెప్తే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే దాని మీద నేను ఈ సంవత్సరం అట్నే చేసుకుంటూ వస్తానా. పోయిన సంవత్సరం సుధా చేస్తే కొలు ఎచ్చిపచ్చిగా అదైంది, ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఏం లేదు, అందులో వట్టిగా మనం నాణ్యతంగా ఇంత ఊరియా వేసుకున్నా సుధా పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది.
1: ఇప్పుడు మీరు సాగు చేసేటువంటి వరి అనేటువంటిది ఏం వరి సాగు చేస్తున్నారు? దేశవాళీ వరి, హైబ్రిడ్ వరి, ఏం వరి అనేటువంటి సాగు చేస్తున్నారు?
7: ఇప్పుడు అయితే వర్షాకాలం మన దేశవాళీ వరి సన్న రకాలే తీసుకుందాం అన్న దాని మీద ఆ సన్న రకాలే పెడతాను. దొడ్డు రకాలు అంతకుముందు పెడితే అవి 40 బస్తాల చొప్పున వచ్చేది, సన్న రకాలు 30 నుంచి 35 వరకు లాస్ట్. ఎంతకెక్కువ రావు. సామాన్ అనమాసర టైపు 16-38 అని ఈ సంవత్సరం పెట్టినాం. పోయిన సంవత్సరం 16-34

0: బాగానే వచ్చింది. ఇప్పుడు 16:30 దాన్ని పెట్టినాం, మంచిగానే ఉన్నది. వరి పంట అయితే బాగానే ఉంటుంది. ఇక దానికి నాణ్యమైనట్టుగా మందులు చూద్దా బాగా కొట్టులేదన్న ఆలోచన మీద ఉన్నాం.
1: ఇప్పుడు ఈ 16:38 రకం వరి అనేటువంటిది మీరు వేసేటువంటి తరుణంలో ఆ వరికి నారుమడి అనేటువంటిది ఎట్లా మీరు తయారు చేసుకుంటారు? నారు అనేటువంటిది ఎన్ని రోజుల వరకు పెరిగిన తర్వాత నాటేయడం అనేటువంటిది జరుగుతుంది?
0: మనం మాలు బురద కొడతాం, మంచిగా నీళ్లు పెట్టి బురద కొట్టి ఇల్లు నానబోతాం. ఇవాళ సాయంత్రం నానబోసి రేపు పొద్దున మళ్ళీ 9:30 వరకు మండి అనేది ఆ చుట్టూ ఇంత కింద బండలు, చుట్టూ బండలు పెట్టి ఇంత ఉడుగాకు లేకపోతే ఇది మన ఏది సీతఫల కాక అన్న ఈ టేకాకులు పరిచి మంచిగా మండి కట్టి చుట్టూ గడ్డి పెట్టి గడ్డి తల్లి ఆ మండకు రోజుకు 2 సార్లు నీళ్లు పోతే 3 సార్లు పోతే 2-3 రోజుల మండి వస్తుంది. ఆ మండిని తీసుకుపోయి అలుకుతే నారు నాణ్యంగా మంచిగా వస్తుంది. అది ఒక బస్తానే కాదు, బస్తా పట్టది మనకు 25 కిలోల బస్తా మొత్తం పట్టది. 15-16-20 కిలోల లోపే సరిపోద్ది నారు మంచిగా దక్కుతే.
1: అంటే ఇప్పుడు నారు అనేటువంటిది ఎదిగింది, ఎదిగిన తర్వాత ఈ నారును మనం నాటేసుకోవాలంటే ఆ నారు వేసేటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి? దున్నిల్లు దున్నిన తర్వాత ఏమన్నా ఎరువులు వేసుకోవాలనా? ఎరువులు చల్లినాక నాటేసుకోవాలనా? నాటు వేసినాకనే ఎరువులు చల్లాలనా? ఎట్లా నాటేసుకోవాలి? అంటే మామూలుగా దీంట్లో 4-5 సార్లకు ఒక మడిలాగా వేసుకునుడు లేదా కలిపి వరి నాటు అనేటువంటి నాటడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
0: అయితే దీన్ని ఏ విధానం అంటే ఇప్పుడు ఇద్దరికి ఒక పాయ అనేది పోస్తారు, 40 సార్లు అనేది పోసి 2 బార్లకు మన గోకులలో పెట్టుకుని ఇద్దరికి ఒక పాయ అనేది పాయడిచి పెట్టి మనసులు పెట్టేట్టుగా సందడిచి పాయ పోతారు. పాయ పోతే ఆ పాయల మనం మందు కొట్టుకుంటానికి పని చేస్తుంది, ఆ పాయకి వేసడం పని చేస్తుంది. మనం పిండి ఎకరానికి ఒక 10 కిలోల యూరియా, 20 కిలోల డిఏపి ఆ దుక్కిలో ముందు తలుకొని ఆ ట్రాక్టర్ కొట్టించి నాటేసుకోవాలి. నాటేసుకోవాలంటే ఎకరానికి 10-11 మంది దాకా పడతారు. ఇక వాళ్ళు మనతోని 12 మంది కూలీ అంటారు, కానీ 8 మందిగురు 9 మందిగురు 10 మంది వేస్తారు. ఎకరానికి వాళ్ళకి 5,000 చొప్పున పోతాయి.
1: వరి అనేటువంటిది విత్తిన తర్వాత ఎరువులు యాజమాన్యం విషయానికి వస్తే ఎరువులు అనేటువంటి ఈ యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, పొటాష్ కావచ్చు, 20-20 కావచ్చు, వీటి ఎప్పుడెప్పుడు వేసుకుంటారు, ఎంతెంత మోతాదులు వేసుకుంటారు, వరి పెట్టినప్పటి నుంచి తీసేసే వరకు ఎన్నిసార్లు వేయాలి?
0: ఇక వరి పెట్టినప్పటి నుంచి అంటే మనం నారు పోసినప్పుడు నారులో మనం బత్తగో కిలో కిలో నరాసరా ఆ దుక్కిల తల్లి నారు అలుకుతాం. నారు అలికినాక 25 రోజులు నెల నారు, 30 రోజుల నారు, నారు వీకి నాటేసడం జరుగుతుంది. ఆ నాటేసే ముందు ఏం చెప్తామంటే పొలంలో ఓ ఎకరానికి బత్త డిఏపి ఓ 20 కిలోల 10 కిలోల అంత యూరియా అట్లా చల్లుకుంటా దుక్కదల్లి ట్రాక్టర్ కొట్టి గొర్రు కొట్టి నాటేస్తాం. వేసినాక తర్వాత మళ్ళా 20-25 రోజుల వరకు మళ్ళా ఎకరానికి 20-20 ఆ డిఏపి, డిఏపి ఫస్ట్ నాటు మీదనే ఇక డిఏపి వాడడం. 20-20 ఆ 3-10 ఎల్లా కూరమండ్ల ఆ బలాన్ని బట్టి వాడదాం. మాకు బర్రెలున్నాయి కాబట్టి నేను సర్వసాధారణంగా పెంటే వాడతా కాబట్టి నాకు అన్ని పిండి బస్తాలు పట్టాయి. తిండి కూరకే మళ్ళా మా కుటుంబం ముమ్మడి కుటుంబం, మేమంత మందు వాడి మందులని పండియా నేను.
1: అంటే ఎరువుల వాడకం అనేటువంటిది ఈ విధంగా ఉంటే ఇప్పుడు కొద్దిగా అంటే వర్షాలు అనేటువంటి కొంత తగ్గింది అని అంటున్నారు. అంటే వర్షాలు తట్టుకొని ఇప్పుడు వరి అనేటువంటిది మీరు పెట్టడం జరిగింది. మరి వీటికి నీటి యాజమాన్యం అనేటువంటిది ఎట్లా ఉంటది? నీరు అనేటువంటిది ఎప్పుడెప్పుడు కట్టాలి? పంట మొదలైనప్పటి నుంచి తీసేసే వరకు ఎన్నిసార్లు కట్టాలి? ఏ విధంగా కడితే మంచిగుంటది అంటారు?
0: విధంగా తడిపొడి అని ఇప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చి చెప్తారు. మన పైపులు పెడతారు మన ఏది భూమిలో ఆ తేమ ఇంత 2 ఇంచులు 3 ఇంచులు నీళ్లు ఉండాలని. ఒక మన వరి పచ్చబడి 25 రోజుల వరి అయిందంటే తడిపొడి పెట్టుకుంటూ పోయినా ఏం కాదు. మనకు ఇప్పుడు ఇక్కడ కాలమే లేదు, తడిపొడి పెట్టకపోతే వర్షాలు బాగా పట్టి అంత బాగా నీళ్లు పెట్టితే మురిగిపోతుంది, కొంగలు దొక్కుతాయి, అందులో పురుగు వాళ్తుంది, అన్ని రకాలుగా నష్టం వస్తుంది. కాబట్టి తడిపొడి అనుకుంటే ఇటు చేస్తే అటు పెట్టే కర్ర బలంగా వస్తుంది, శేను బలంగా ఉంటుంది, అడ్డం పడకుండా ఉంటుంది, అన్ని రకాల మనకు ఉపయోగించుతుంది.
1: అంటే నీటి యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే ముఖ్యంగా మీరు పెట్టినటువంటి ఈ 16:38 వరిలో ఎటువంటి చీడపీడలు అంటే ఎటువంటి తెగుళ్లు అనేటువంటి ఎక్కువగా కనిపిస్తాయి? వాటి నివారణకు మీరు ఎటువంటి మందులు అనేటువంటి పిచికారి చేస్తున్నారు?
0: నాటేసినాక 20 రోజులకు కూరమానం తెచ్చిన కూరమానంలో పిలకలకు వెళ్ళని ఎకరానికి 5 కిలోల బస్తాని ఇస్తే ఆ ఎకరానికి 5 కిలోలు తల్లిన కూర పరిపాసే మేము పిల్ల కలిపి తల్తా. ఈ పిల్లనే కలిపి తల్తాం, మళ్ళా మీద ఏదో మో అదా ఇదా పురుగును బట్టి దాని వాతావరణం బట్టి ఇక ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం. అయితే మూవ్ అన్న లేకపోతే నానా రకాలు ఉంటాయి, అలా ఇక వాళ్ళు చెప్పినవి వాడుతూనే ఉంటాం సార్.
1: అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎకరానికి ఎన్ని బస్తాల దిగుబడి అనేటువంటిది వస్తుంది, ఎన్ని క్వింటాల వరకు మీరు పండించేటువంటి అవకాశం ఉంటుందంట?
0: 40-35 బస్తాల వరకు తీస్తారు. ఇప్పుడు జై శ్రీరామ్ అనేది 16:38 అనేది ఇవన్నీ పంట

0: ఎందుకంటే ఈ సన్న రకాలు కాబట్టి 28 నుంచి 30 వరకు అచ్చుడు కష్టం. ఇక దీన్ని బాగా పెంచాం మనం, ఎప్పటికి వాడుకుంటాం మనం సంతోషాను కాబట్టి. మనకు అచ్చిన కాడికైనా గానీ భూమిని లోపాటు చేసి లోపల దాన్ని జిగి చంపేటువంటి ఆలోచన రాదు మాకు. ఆ ఆలోచన ప్రకారంగా దాని వాడకాన్ని బట్టే ఉంటది. ఇక కష్టపడి చేసుకుంటే సగం పెట్టుబడి చిల్లర ఖర్చులు మందులు వేయనసుదా సగం మిగులుతాయి. ఎకరానికి 80,000, 70,000, 90,000 దాకా వస్తాయి. నానంతంగా ఈ సన్న రకాలు పెట్టుకున్నా, దొడ్డు రకాలు పెట్టుకున్నా, దాంట్లో 50,000 పోయినా 35,000, 40,000 మనకు రైతుకు ఇంటి భూమి, ఇంటి వరం అయితే అంతవరం మిగులుతుంది. అన్ని మునావ పడితే ఇక మనం బయటికి కూళ్ళ పోవడం ఎందుకన్నట్టుగా మన కూళ్ళు మనకు ఇంకా పడతాయి. ఎకరానికైతే అన్ని కూళ్ళు పెట్టి ఎంత వరం చేసినా సుదా 60,000, 70,000, 80,000 లక్ష దాకా అవసరం అనుకుంటే అందులో 50 నుంచి 30, 40 ఖచ్చితంగా ఎకరానికి ఒకటికి మనం మిగులు పడకస్తాయి.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మరి ఈ వరి పంట అంటే 16-38 రకం ఏ విధంగా పండించాలి అనేటువంటి యొక్క మీ యొక్క అభిప్రాయాలు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: సరే సార్, ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు 1638 రకం వరి పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా కమలపూర్ మండలం శనిగరం గ్రామ రైతు ఎం నరసింగారావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోట చిరంజీవి గారు.

0: హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదేలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
2: ఇది ఎవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులు, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం అంటారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవానీ. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: యువశక్తి నవభారత నిర్మాణ సారథులు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. నేడు భారతీయ యువత ఉద్యోగాన్వేషణ స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ విప్లవాన్ని, విస్తరిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ మన యువత ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన యువశక్తి సాధిస్తున్న విజయం

0: ఆలయాలే అద్భుతమైన నిదర్శనం. గతం మన పునాది, వర్తమానం ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. భూత వర్తమాన భవిష్యత్తులకు సముచిత స్థానం కలిగించి సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించి దాంతోపాటు యువత నైపుణ్యాలను మెరుగుపరిచి మన దేశాభివృద్ధికి వారి శ్రమ మేధస్సు దోహదపడేలా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలు కార్యక్రమాలతో పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో విద్య సాంకేతిక పరిజ్ఞానం దేశ వికాసానికి ప్రధాన సాధనాలు. నవతరం కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన ఆవిష్కరణలు స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. యువతలోని ఉత్సాహాన్ని మేధస్సును సరైన మార్గంలో మళ్లిస్తే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ నిర్మాణంలో వారిని మరింత భాగస్వాములను చేయడానికి వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించాయి. పీఎం గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పెంచి యువతకు కోట్లాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైభారత్ డిజిటల్ పోర్టల్ ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మైభారత్ డిజిటల్ వేదిక గురించి, దీని కార్యాచరణ గురించి మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు విందామా.
1: అందరికీ నమస్కారం. నా పేరు తిరి గోపి, కాకినాడ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాలకు అనుగుణంగా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న యువత అందరి కోసం మై భారత్ వివిధ రకాలైన అవకాశాలని కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఉన్న యువతనందరినీ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న యువత అందరికీ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని, వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, అనుభవం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని, సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పెంచుకునే అవకాశాన్ని మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వం భారతదేశంలోని యువత అందరికీ ఇటువంటి అవకాశాలన్నీ కల్పిస్తూ దేశ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువత అందరిని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని ఎన్నో చేపట్టడం జరుగుతుంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, 3 మంత్స్ వ్యవధిలో కుట్టుమిషన్ ట్రైనింగ్, కంప్యూటర్స్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇటువంటి అవకాశాలని మై భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకునే, పర్సనల్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే భాగంగా బూట్ క్యాంప్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ELP, అనుభవం ద్వారా నేర్చుకునే కార్యక్రమం. కాలేజీల్లో ఉన్న వివిధ రకాల యువత అందరికీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, MNC కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో, NGOల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ గా కంపెనీల్లో గాని, ప్రభుత్వ వ్యవస్థలో గాని ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాల్లో, ఆ పనుల్లో డైరెక్ట్ గా యువత అందరినీ పాల్గొనే విధంగా మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అదే విధంగా వాలంటీర్ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువత అందరినీ పాలు పెంచుకునే విధంగా, ఉదాహరణకి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మత్తు పదార్థాలపై అవగాహన తెచ్చే విధంగా, నశామోక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాల్లో

0: భద్రతపై రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశాలని, రక్తదాన శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని మరియు మహాభారత్ మేరా భారత్ డిపార్ట్మెంట్ నిర్వహించే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజుల్లో మరియు ప్రాముఖ్యమైన దినాలలో పాల్గొనే అవకాశాలని మహాభారత్ డిపార్ట్మెంట్ యువతందరికీ కల్పిస్తుంది. 2023 అక్టోబర్ 31 ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యువతందరి కోసం మహాభారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో యువతందరు రిజిస్టర్ అయిన తర్వాత వివిధ రకాల అవకాశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్పించడం జరుగుతుంది. ఎప్పుడు నిరంతరం వివిధ రకాల క్విజ్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్ లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క యువత పాల్గొనడం వల్ల డిజిటల్ గా సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పోటీల్లో విజేతలను ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ భారత మండపంలో, అదేవిధంగా పార్లమెంట్ లో ఉన్న లోక్సభ రాజ్యసభలను సందర్శించే అవకాశాన్ని మహాభారత డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. మహాభారత్ లో యువత రిజిస్టర్ అవడం వల్ల వాళ్ళకి సివి క్రియేట్ అవుతుంది. మహాభారత్ నిరంతరం కండక్ట్ చేసే వివిధ కార్యక్రమాల్లో, ఉదాహరణకు ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, మహాత్మా గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నశాముక్త్, యువ ఫర్ వికసిత భారత్, స్వచ్ఛ పక్వాడా, క్యాచ్ ది రైన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, బూట్ క్యాంప్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కార్యక్రమాలు, థీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మహాభారత్ యువత అందరికి కల్పిస్తుంది. గ్రామాల్లో ఉన్న గ్రామీణ యువతకి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ పాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాల్లో గ్రూప్ ఈవెంట్, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్, రన్నింగ్, సైక్లింగ్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని గ్రామీణ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఇందులో విన్నర్స్ ని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మహాభారత్ మేరా యువ భారత్ కల్పించడం జరుగుతుంది. యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో మేరా యువ భారత్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కల్పించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ లో ఉన్న మహాభారత్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకుని ఇందులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
1: నవభారత ప్రగతికి ఇంధనం యువత. వారికున్న ప్రతిభకు నైపుణ్యం తోడైతే అది విజయంగా మారుతుంది. అందుకే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించే ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాల ద్వారా నైపుణ్య శిక్షణ, స్వయం వంటి ఉచిత డిజిటల్ విద్యా పోర్టల్స్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత మరియు నాణ్యమైన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తూ వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి ఆసరాతో నేడు ఎంతో మంది సరికొత్త ఆలోచనలతో స్టార్టప్లు ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు తమ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలోని భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న భవానీ గారి మాటలు ఇప్పుడు విందామా.
2: నా పేరు భవానీ. APSSDC ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమిలిలో ఉచితంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సుల్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుతం నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాను. నా ట్రైనర్ ఎంతో చక్కగా ఓపికగా మాకు శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ ఉచిత శిక్షణ నా జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: భారతదేశం

0: 1947 నాటికి వికసిత భారత్గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబడాలనే స్వప్నం సాకారం కావాలంటే యువశక్తి పాత్ర అత్యంత కీలకం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా మరియు ముద్రా యోజన వంటి పథకాలు యువ పారిశ్రామికవేత్తలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా లభించే ఆర్థిక సహాయం ద్వారా లక్షలాది మంది యువకులు సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐటీ తయారీ రంగాలలో నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూ యువతకు ప్రత్యేక సబ్సిడీలు, ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యువత శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలోని ప్రతిభను కూడా వెలికితీస్తోంది. ఇలా వారి సమున్నత వికాసమే ధ్యేయంగా కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు, వినూత్న కార్యక్రమాలు నేడు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్త వరకు ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే టెక్కీల దగ్గర నుంచి గ్రామీణ భారతంలో వ్యవసాయాన్ని ఆధునీకరించే యువ రైతుల వరకు ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. యువతకు అపరిమితమైన శక్తి, సరికొత్త ఆలోచనలు ఉంటాయి. పాతతరం నిర్మించిన పునాదులపై ఆధునిక సాంకేతికతను జోడించి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా వారి సొంతం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైహి. శ్రమించడం వల్లే పనులు పూర్తవుతాయి కాని కేవలం కోరుకోవడం వల్ల కావు అనే విషయాన్ని గుర్తించి యువత వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాలను అందిపుచ్చుకుని స్వావలంబన దిశగా అడుగులు వేస్తే దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిష్కృతమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కూరిన సినిగీతాలు వింటారు. ముందుగా స్వర్ణకమలం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోరిక మేరకు స్వర్ణకమలం ఈ చిత్రం నుండి ఈ పాట.
3: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: శ్రోతలు, మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కూరిన సినిగీతాలు వింటున్నారు. తర్వాతి పాట గులాబీ. ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం శశిప్రీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కోతగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి.

కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు గులాబీ చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు వినబోయే తర్వాతి పాట బాడీగార్డ్. ఈ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట, గీతరచన శ్రీమణి, సంగీతం ఎస్ఎస్ తమన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమ

నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర కోరుతున్నారు.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట బొమ్మరిల్లు. ఈ చిత్రం కోసం మురళి పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి వద్ద నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు బొమ్మరిల్లు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కూరిన సినీగీతాలు వింటున్నారు. తర్వాతి పాట ఆనంద్ చిత్రం కోసం శ్రేయ పడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం కేఎం రాధాకృష్ణన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి కుమార్, శంకరి, పెరుక కుమరయ్య, కదిరే సమ్మయ్య, భాగ్యమ్మ, బరిగి గట్టన్న, శ్రీను కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ఆనంద్ చిత్రం నుండి ఈ పాట

మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు వినబోయే తర్వాతి పాట జయం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట, గీతరచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లందు కాలనీస్ కల్లాసి బస్తీ నుండి మల్లేష్ యాదవ్, లక్ష్మి, రూపేష్ కుమార్, కళ్యాణ్, చక్రవర్తి యాదవ్,

ఉమాశంకర్, రజిత, రాములు, జయలక్ష్మి, కుమారస్వామి, ఆనంద్, శ్యామ్, ఎండి షాకీర్, మురళీధర్ వీరందరి కోరిక మేరకు జయం చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు వినబోయే తర్వాతి పాట వాసు చిత్రం కోసం దేవన్ పాడిన పాట. సంగీతం హరీష్ జయరాజ్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగశైపేట కురుమవాడ నుండి సుహాల్, నిహాల్, రవలి, అభి, కవిత, రజిత కోరుతున్నారు. వీరందరి కోసం వాసు చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కూరిన సినిగీతాలు వింటున్నారు. తర్వాతి పాట వానా చిత్రం నుండి కార్తిక్ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కమలాకర్. ఈ పాటను కోరుతున్న శ్రోత సాయంపేట మండలం హన్మకొండ నుండి కోరుతున్నారు. కోరుతున్న శ్రోత కందగట్ల గోపాల్. వీరి కోరిక మేరకు వానా చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట నువ్వే కావాలి చిత్రం కోసం. కోటి పాడిన పాట, గీతరచన భువనచంద్ర, సంగీతం కోటి.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట నువ్వొస్తావని చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ పెద్దపల్లి నుండి సైఫ్, కరుణ, ప్రదీప్, రామ్తేజ్, హఫీజా కోరుతున్నారు. వీరందరి కోసం నువ్వొస్తావని చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు వినబోయే తర్వాతి పాట ఆనందం చిత్రం కోసం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిట్టిబాబు గారి వీణావాదన విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి సినీ గీతాలు వింటారు. ముందుగా పంతులమ్మ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. తర్వాతి పాట నోము చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

శ్రోతలు వినబోయి తర్వాతి పాట చెల్లెలి కాపురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట సీతామాలక్ష్మి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు మధురగీతలు వింటున్నారు. తర్వాతి పాట పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన డాక్టర్ దాశరథి, సంగీతం చక్రవర్తి,

శ్రోతలు వినబోయే తర్వాతి పాట అమెరికా అమ్మాయి చిత్రం కోసం. ఆనంద్ పాడిన పాట, గీతరచన గోపి, సంగీతం జీకే వెంకటేష్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ చాణక్య పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట సప్తపది చిత్రం కోసం ఎస్ జానకి పడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట సాగర్ సంగమం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు మధురగీతలు వింటున్నారు. తర్వాతి పాట ప్రేమసాగరం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట, గీతరచన రాజశ్రీ, సంగీతం టి. రాజేందర్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట స్వాతిముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు మధురగీతాల కార్యక్రమంలో అలనాటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంల సమయం 11 గంటలు దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.